ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలకు స్వాగతం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. సమయం ఉదయం 5 గంటల 58 నిమిషాలు దాటి 52 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం భక్తిరంజన్ వింటారు. కార్యక్రమంలో ఈరోజు సూర్యకీర్తనలు మరియు క్రైస్తవ భక్తి గీతాలు వినవచ్చు. ముందుగా సూర్యకీర్తనలు.

0: భక్తిరంజన్ వినరు సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత శ్రీ ఎన్ జోషివమణి.
1: దయ పొందిన ఎస్తేరు ధ్యాన భాగము. ఎస్తేరు గ్రంథము 2:5-9. శోషాను కోటలో బెన్యామీనుడగు కీసునకు పుట్టిన సిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకయును ఒక యూదుడుండెను. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదారాజు అయిన ఎకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు ఎకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకయును తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకుల నేకులు శూషాను కోటలో పోగు చేయబడి ఎగేవశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఈదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికెత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. దేవునికి స్తోత్రాలు.

అనాథ బాలికైన ఎస్తేరును దేవుడు యూదా జనాంగం నిమిత్తం ఆమెను రాణిగా అనాథ బాలికైన ఎస్తేరును దేవుడు యూదా జనాంగం నిమిత్తము ఆమెను రాణిగా ఇచ్చించుటకు ఆయన సంకల్పించి ఉండెను. ఎస్తేరు అందాల చుక్క, సహజ అందకత్య. ఎస్తేరు అనగా నచ్చిత్రమని దాని అర్థము. దేవుడిచ్చే గొప్ప బహుమానాలే అందం.

0: ఆహారము ఆమెకు అందేవి కావు. ఇప్పుడు ఆమెకు రాజు ఇంటి నుండి ఆహార పదార్థాలు అందుచున్నవి. కీర్తనలు 113:7-8 వాక్యాలు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. హల్లెలూయా. రాజనగర్లో గల ఎస్తేరు 1 సంవత్సరం వరకు స్త్రీలను కాయు యగేషిచ్చినలో ఆమె అందాల అందచందాలు రూపుదిద్దబడినవి. అతి విలువైన సుగంధ ద్రవ్యములతో వాడుట వలన ఆమె అంద సౌందర్యము అంతకంతకు పెరిగి తేజలినది. ఎగే బ్యూటీ పార్లర్లో ఎస్తేరు కొండపల్లి కొయ్యబొమ్మలాగా తీర్చబడినది. శిక్షణ కాలం పూర్తి కాబడి కన్యకలందరూ వారి వారి వంతు ప్రకారం రాజు సన్నిధికి తేబడుచుండిరి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎక్కువగా ప్రేమించెను. ఆమె తల మీద రాజకిరీటమును ఉంచి ఆమెను తన మొదటి భార్య వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవునికి స్తోత్రాలు. ఎస్తేరు అంతగా ఇచ్చింపబడు గల కారణం. 1, ఎస్తేరు దేవుని దయ పొందెను. ఎస్తేరు గ్రంథము 2:9-10 వాక్యాలు. స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఎగే వశమునకు అప్పగింపబడిన ఎస్తేరు అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎస్తేరు గ్రంథం 2:16-17 వాక్యాలు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్ష్యములు పొందెను. ఎస్తేరు గ్రంథం ముందు దేవుడు అనే వాక్యము ఎక్కడ కనబడదు గాని ఆయన అదృశ్యాస్తము ఎస్తేరును ముందుకు నడిపించుతున్నది. ఎస్తేరును దేవుడు మనుషుల దృష్టి ఎందును రాజు దృష్టి ఎందును దయ కలుగునట్లు చేసెను. దేవునికి స్తోత్రాలు. 2, ఎస్తేరు అలంకరింపబడినది. ఎస్తేరు గ్రంథం 2:15 వాక్యము. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పినతండ్రి అయిన అబీగాయాలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దుకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలనకాయు రాజు యొక్క షండుడైన హెగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు అలంకరణ విషయంలో తన గురువుగారైన ఎగే నిర్ణయానికి పూర్తిగా లోబడినది. ఎస్తేరుకు దైవభక్తి మాత్రమే కాదు గురుభక్తి కూడా మెండుగానే ఉంది. ఎస్తేరు గ్రంథం 5:1 వాక్యం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజనగర్ యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజు మొదట భార్య అయిన వస్తీ అలంకరింపబడలేదు, అందుకే ఆమె రాజసన్నిధికి రాలేదు. ఎస్తేరు అలంకరణ సంగమునకు సాదృశ్యము. కీర్తనలు 96:9 వాక్యము. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి, ఆత్మవరములు ఆత్మఫలములు పొందిన జ్యేష్ఠురాలైన వధువు సంఘము దేవుని 2వ రాకడలో ఎత్తబడి యేసురాజు ఎదుట నిలవబడబోతుంది. దేవునికి స్తోత్రాలు. ఒకసారి ఒక ఆమె తన జడలో ఆకులతో కూడిన పొడవైన పూలతో అలంకరింపబడి బజారులో నడిచి వెలుచుండెను. దానిని గమనించిన మేకపోతు ఆమెను వెంటాడుతూ వెలుచున్నది. ఆమె ఎటు వెళితే అటు అది ఆమె వెనుక వైపు వెంపరించి చివరికి ఆమె పైకి ఎక్కి వాటిని లాగుకొని తినివేసినది. ఈ రోజుల్లో ఇటువంటి అలంకరణ పద్ధతులు అనేకము. స్త్రీలు తమ సత్క్రియల చేత అలంకరింపబడాలి. 3, రాజదండము ఎస్తేరు వైపు చాపబడినది. ఎస్తేరు గ్రంథము 5:1-2 వాక్యాలు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజునగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజునగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజశాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణము నిలవబడిండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారుపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను. ఎస్తేరు అలంకరింపబడినది కాబట్టి ఆమె ధైర్యముగా రాజు సన్నిధికి వెళ్లి నిలవబడినది. రాజు సన్నిధికి రాజు చేత పిలువబడిన వారే వెళ్లి నిలవాలి, ఎవరంటే వారు వెళ్లకూడదు. అలా వెళితే వారికి మరణశిక్ష విధింపబడుతుంది. ఎస్తేరు తన జనాంగం నిమిత్తము రాజు పిలుపు లేకనే వెళ్లి నిలవబడెను. రాజు బంగారుపు దండము ఎవరి వైపు చాపబడుతుందో వారికి మరణము ఉండదు, నిత్యము ఆశీర్వాదం వారికి ఉండును. ఇచ్చట బంగారు దండము ఏసయ్య కృపకు సాదృశ్యం. ఆ విధముగా ఎస్తేరు తన జనాంగం నిమిత్తము ప్రాణమును సహితము లెక్క చేయలేదు. ఆమె తన ప్రజలను రాజు ద్వారా కాపాడుకున్నది. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.
1: కార్యక్రమం విన్నారు వ్యాఖ్యాత శ్రీ ఎన్ జోషువమణి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం పొలం కబుర్లు.
2: మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎర్ర పంటలు సస్యరక్షణ అట్లే విత్తన శుద్ధి ఆవశ్యకత అన్న విషయాల గురించి తెలుసుకుందాం.

ఎర్రపంటలు సస్యరక్షణ అన్న విషయానికి వస్తే, వివిధ రకాలైన పంటకు హాని కలిగించే పురుగులు కొన్ని రకాలైన పంటలను ఎక్కువగా ఇష్టపడతాయి. కావున ఈ పంటలను ప్రధాన పంటతో పాటు అక్కడక్కడ నాటుకున్నట్లయితే ఈ పంటలు హాని కలిగించే పురుగులను ఆశించడం వల్ల ప్రధాన పంటలో నష్టం తగ్గుతుంది. ఇటువంటి పురుగులు ఆకర్షించే పంటలనే ఎర్రపంటలు అంటారు. ఈ ఎర్రపంటలను ప్రధాన పంటలు అక్కడక్కడ గాని లేదా పొలం చుట్టూ కంచెలాగా గాని నాటుకోవచ్చు. అప్పుడు హాని కలిగించే పురుగులు ఈ ఎర్రపంటను ఆశించిన వెంటనే సస్యరక్షణ చర్యల ద్వారా వీటిని నివారిస్తే ప్రధాన పంటకు హాని తగ్గుతుంది. పురుగుల యాజమాన్యంలో తోడ్పడే ఎర్రపంటల గురించి తెలుసుకుందాం. వేరుశనగ విషయానికొస్తే, వేరుశనగ పంటలో ఎర్రపంటలుగా ఆముదం లేదా అలసంద పంటలను వేయాలి. ఇది ఎర్రగొంగలి పొగాకు లద్ది పురుగులను ఆకర్షిస్తాయి. దీనిలో 7 సార్లకు ఒక సాలు జొన్న లేదా సజ్జ పంటను వేసినట్లయితే ఇది రసం పీల్చు పురుగులను ఆకర్షించడం వల్ల వేరుకుళ్ళు కాండం కుళ్ళు వ్యాప్తి తగ్గుతుంది. వేరు పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ పంట చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్న లేదా సజ్జ పంటను వేసినట్లయితే రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గుతుంది. వేరుశనగను బెట్ట పరిస్థితుల నుండి కూడా కాపాడుతుంది. కంది విషయానికొస్తే, కందిలో పెసర మినుము వంటి పంటలను 1:2 నిష్పత్తిలో, అంటే 2 సార్లు కందికి 2 సార్లు పెసర లేదా ఆముదం వేసుకుంటే కాయతొలుచు పురుగు ఉధృతిని నివారించవచ్చు. మిరపలో పంట చుట్టూ లేదా 4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్నను నాటితే ఆకుముడత ఉధృతి తగ్గించవచ్చు. టొమాటోలో బంతిపూల మొక్కలను ఎర్రపంటగా నాటితే కాయతొలిచే శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఈ విధంగా రైతన్నలు ఎర్రపంటలను వేయడం ద్వారా ముఖ్యంగా మెట్ట సేద్యంలో పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఇక విత్తన శుద్ధి ఆవశ్యకత విషయానికొస్తే, రైతన్నలు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం వాడడం అనేది ఎంత ముఖ్యమో, విత్తన శుద్ధి చేసుకుని విత్తనాన్ని వాడటం అనేది అంతే ముఖ్యం. విత్తు కొద్దీ పంట అనేది అందరికీ తెలిసిన విషయం. శిలీంద్రం ఆశించిన విత్తనాలైతే మనకు దిగుబడి శాతం తగ్గిపోతుంది. కావున విత్తన మొలక శాతం తెలుసుకోకుండా విత్తుకోకూడదు. రైతుమిత్రులు తమకు అందుబాటులో ఉన్న మట్టి పాత్రలో సన్నటి ఇసుక వేసి 100 గింజలు లెక్కించుకొని విత్తాలి. అదే వరి పంట తీసుకున్నట్లయితే 80% వేరుశనగ, ప్రొద్దుతిరుగుడుకు 70%, ఆముదం మినుము పెసర కందికి 75% మొలకలు ఉన్నట్లయితే విత్తనాలు మంచివిగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి. రైతన్నలు నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని విత్తన శుద్ధి చేయడం శ్రేయస్కరం. విత్తనాల ద్వారా తెగుళ్ల వ్యాప్తి ఏ విధంగా అంటే, రైతన్నలు పలు రకాలైన విత్తనాలను వివిధ ప్రాంతాల నుండి విక్రయించడం వల్ల వివిధ రకాలైన శిలీంద్ర బీజాలు కీటకాలు వాటితో పాటు పంటకు అపార నష్టం కలిగిస్తాయి. శిలీంద్రాల నుండి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఎంతైనా అవసరం. సాధారణంగా పైరుకు తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే రైతు శిలీంద్ర రసాయనాలను పిచికారీ చేస్తారు. అలా కాకుండా ప్రారంభ దశలోనే విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారానే కాక నేల ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. రోగకారక శిలీంద్రాలు విత్తనాలతో పాటు కలిసి పంటను ఆశిస్తాయి. విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలంటే, విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందుతో శుద్ధి చేసిన తర్వాత శిలీంద్రనాశిని మందులతో శుద్ధి చేయాలి. మందమైన ప్లాస్టిక్ సంచి గాని కుండ గాని తీసుకుని విత్తన శుద్ధి చేయవచ్చు. జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలంటే, విత్తన శుద్ధి చేసే రసాయనాలు మనుషులకు పశువులకు దూరంగా ఉంచాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను ధాన్యంగా పశువులకు దానాగా వాడకూడదు. మోతాదును మించి విత్తన శుద్ధి చేయకూడదు. విత్తన శుద్ధికి సరైన మందుతోనే శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండకూడదు. విత్తనం పైపొర ఊడిపోకుండా విత్తన శుద్ధి చేయాలి. ప్రధానమైన పంటల్లో విత్తన శుద్ధికి వాడాల్సిన శిలీంద్ర నాశనుల గురించి తెలుసుకుందాం. వరి విషయానికొస్తే, కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం కలిపి 1 లీటర్ నీటిలో 1 రోజు నానబెట్టిన తర్వాత 1 రోజు మంటె కట్టి నారుమడిలో చల్లటం వల్ల

0: అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు అదుపులో ఉంటాయి. అపరాలు అంటే పెసర మినుము విషయానికి వస్తే, తొలిదశలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందుతో కలిపి విత్తన శుద్ధి చేయాలి. 10 గంటల వ్యత్యాసం తర్వాత 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైబోజియం కల్చర్ను విత్తే ముందు రోజు విత్తన శుద్ధి చేసిన విత్తనానికి కల్చర్ పట్టించి వాడితే అధిక దిగుబడి పొందవచ్చు. ఇక కంది విషయానికి వస్తే, 70 గ్రాముల రైబోజియం కల్చర్ను 300 లీటర్ల నీరు, 30 గ్రాముల తుమ్మజిగురు లేదా బెల్లం గల ద్రావణంలో కలిపి ఆ మిశ్రమాన్ని 25 కిలోల విత్తనానికి కలిపి నీడలో ఆరబెట్టాలి. ఇక వేరుశనగ విషయానికొస్తే, కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజంపుతో శుద్ధి చేస్తే తిక్క ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు, కాండం కుళ్ళు తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొదట విత్తనాన్ని క్రిమి సంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత అవసరమైతే రైజోబియంను కూడా విత్తనాలకు పట్టించవచ్చు. చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా వాటిని ముందుగానే విత్తన శుద్ధి ద్వారా అదుపులో ఉంచగలిగితే దిగుబడి నాణ్యత పెరగడమే కాకుండా.
1: మరికొద్దిసేపుల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ.
2: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
3: ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకుని పేరేచర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకో దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరు గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్

0: యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటాను.
1: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాలువ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అనే పొరపాటున కింద మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
1: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,

0: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఉజ్బెకిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా శావకత్ మిర్జియోయేవ్ ఇత్యనేన సహ ద్వైపాక్షికం వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ రాష్ట్రపతి ప్రాసాదే వ్యాపార నివేశః, రక్షా, డిజిటల్ సంపర్కః, ఊర్జా, శిక్షా, జనానాం సంబంధాదిషు క్షేత్రేషు సహకారస్య సమీక్షాం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్వప్రథమం ఉజ్బెకిస్తాన్ దేశస్య యోగ సంఘేన ఆయోజితే యోగ కార్యక్రమే భాగం గ్రహీష్యతి. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. बुधवासरे आगतायाः आकस्मिक जलाप्लावन दुर्घटनायाः अनन्तरं नेपालदेशे अद्य पर्यन्तं 80% यावत् भारतीयाः नागरिकाः रक्षिताः इति विदेशमन्त्रालयः अवदत्. सामाजिकान्तर्जालीये पटले विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पूर्वं सम्पर्करहितैः प्रायः 50 भारतीयैः सह पुनः सम्पर्कः स्थापितः. मन्त्रालयः अवदत् यत् 75-200 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः इति कथ्यते. भारतीयमूलस्य प्रायः 28-100 यावज्जनाः अपि लुप्ताः सन्ति. स्थानीय प्रशासनस्य अनुसारं गत दिनेषु चीनदेशात् 98-500 यावत् भारतीयाः नागरिकाः नेपालदेशम् आगतवन्तः. अत्रान्तरे चीनदेशात् अद्यापि निर्गन्तुं 900 भारतीयाः नागरिकाः सुरक्षिताः सन्ति. बीजिंगनगरे भारतीयदूतावासः प्रत्यक्षतया अथवा स्थानीय प्रशासनस्य माध्यमेन सह तैः सह सम्पर्करतः अस्ति. मन्त्रालयः अग्रे अवदत् यत् भारतसर्वकारः जलाप्लावनेन पीडितानां शीघ्ररक्षणार्थं साहाय्यार्थं च नेपाली चीनी अधिकारिभिः सह निकटसमन्वयेन कार्यं कुर्वन्नस्ति. विदेशमन्त्रालये 24-होरा नियन्त्रणकक्षः स्थापितः अस्ति, तथा च काठमाण्डु बीजिंग नगरयोः भारतीयदूतावासयोः सहायिका सेवाः प्रचलन्ति. अत्रांतरे विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवदत् यत् 11-टन भारयुक्तेन चतुर्थं विमानं C-130J हर्क्युलिस इति अद्य काठमाण्डुनगरं प्रति प्रस्थितम्. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य प्रातः 11 आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्य अस्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 37-तमं संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ताविभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in

0: इत्यत्र अपि च न्यूज ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धौ भविष्यति। आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति। हिंदी भाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणं आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति। भारत ऋतु विभागेन आगामी दिनद्वयोः ओडिशा राज्ये अतिवृष्ट्यै रक्तवर्णीया संचेतना प्रसारिता। अद्य अरुणाचल प्रदेशस्य असम राज्यस्य मेघालयस्य छत्तीसगढ़स्य गांगेय पश्चिम बंगालस्य च केषुचित् स्थानेषु अपि प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानं प्रकटितम्। अद्य बिहार पूर्वी मध्य प्रदेश पूर्वी उत्तर प्रदेश झारखंड नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा उपहिमालयी पश्चिम बंगाल सिक्किम उत्तराखंड विदर्भ इत्येतेषु स्थानेषु अपि अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य दुबई अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे थाईलैंड देशस्य विरुद्धं स्वस्य विंशतिं प्रति विंशति एशिया कप इत्यभियानस्य आरम्भं करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమ తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి వినవచ్చు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత రేఖలు ఈ కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఇంకా మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 19వ భాగం ప్రసారమవుతాయి. రచన శ్రీమతి మాలతి చందూర్, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:45 ఆంగ్లంలో వార్తలు టెలికేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 బాలానందం ఈ కార్యక్రమంలో ఈరోజు రొంపిచెర్ల మండలం పెదమలల కాస్ప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రకుసుమాలు, 10:00 వార్తావాహిని కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:15, 12:10, 12:40, 1:30 మరియు 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ రోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ఢిల్లీ నుంచి, అలాగే కార్యక్రమ తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 ప్రసారమయ్యే సాయంత్రం ప్రసారంలో 5:00 వనితా లోకం ఈ కార్యక్రమంలో లలిత భక్తి గీతాలు మరియు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గురించిన వివరాలు వినవచ్చు. 5:30 యువవాణి ఈ కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం మరియు వీక్లీ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం వినవచ్చు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 6:30 తరిగుండ గీతరవలి భక్తి గీతాల కార్యక్రమం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమల కార్యక్రమంలో ఈరోజు శీతలీకరించబడిన వీర్యంతో గొర్రెలలో కృత్రిమ గర్భధారణ అనే అంశాన్ని గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర

పశు వైద్య విశ్వవిద్యాలయం పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ శ్రీ కె వీరబ్రహ్మయ్య గారి ప్రసంగం వింటారు. 7:30 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:00 గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 2026 మహిళల ఆసియా కప్ T20 టోర్నమెంట్లో భాగంగా దుబాయ్లో జరుగుతున్న భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ఆంగ్ల మరియు హిందీ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 9:15 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఇవి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యం

లో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్ లో ఉద్భవించిన బోటికోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకు ముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్ లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటుండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యత

0: ఉపయోగపడేదిగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రభాత రేఖలు.

0: ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు మరియు మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 19వ భాగం వింటారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ప్రభాత రేఖలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చరిత్రలో ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న భారతీయ హిందీ రచయిత భగవత్ చరణ్ వర్మ జయంతి. ఆయన గురించి కొన్ని విషయాలు. రాసిన నవలల్లో ఎక్కువ భాగం కథలుగా, ఇంకా ప్రసిద్ధి పొందిన నవలలుగా ప్రజల ఆదరణ పొందిన రచయిత భగవత్ చరణ్ వర్మ. వీరు రాసిన చిత్రలేఖ అనే నవల 2 భాగాలుగా సినిమాగా రూపొందించబడింది. ఇంకా భుల్ బిశ్రీ అనే ఇతిహాస నవల సాహిత్య అకాడమీ అవార్డును పొందింది.

1903లో లాహోర్లో జన్మించిన భగవత్ చరణ్ వర్మ తండ్రి ఒక అడ్వకేట్. ఆయన న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశాలను వింటూ పెరిగారు. అందువల్లనేమో వీరు న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. దీంతోపాటు సాహిత్యంలో కూడా ఆయన డిగ్రీ తీసుకున్నారు. విద్యాభ్యాసం అనంతరం లక్నోలోని ఆల్ ఇండియా రేడియోలో హిందీ సలహాదారుగా పనిచేశారు. ఇంకా అనేక కార్యక్రమాల తర్వాత ఆయన తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. ఆయన రాసిన కథలు, హిందీలో రాసిన నవలలు చదవర్లను ఆకట్టుకున్నాయి. 1978లో రాజ్యసభకి నామినేట్ అయ్యారు కూడా. ఇంకా తీన్ వర్ష్, జీవన్ ఏక్ రంగ్ అనేక్, జీవన్ కే రంగ్ అనే టీవీ సీరియల్స్ దూరదర్శన్లో ప్రసారమయ్యాయి. ఇవన్నీ ఈయన రచించినవే. ఇక భగవత్ చరణ్ వర్మ సాహిత్యంలో చేసిన సేవలకు గాను 1971లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. రచనలపైన ఆసక్తి, దానిపై ఆయన చేసిన కృషి ఆయనను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపింది. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు, అలాగే ఆయన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నప్పుడు కూడా ఆయన ప్రముఖ అంశాలపైన తన దృష్టిని నిలిపేవారు. ఆయన రచించే రచనల్లోని ప్రత్యేకత ప్రేక్షకులను, అదే చదువులను ఆకట్టుకుంది. ఆయన రచనల్లో మరికొన్ని చిత్రలేఖ, పుల్పిసిరే చిత్రతో పాటు రాజకమల ప్రకాశన్, ప్రాయశ్చిత్తం, యువరాశ్చుండ మొదలైనవి ముఖ్యమైన కథలు. వీటితో పాటు అనేక కథలను కూడా రచించారు ఆయన.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ప్రభాత రేఖలు కార్యక్రమాన్ని వింటున్నారు. చరిత్రలో ఈ రోజులో మరొక అంశం. ఈరోజు అంతర్జాతీయ బలవంతపు అదృశ్యాల బాధితుల దినోత్సవం జరుపుకుంటాం. ప్రభుత్వం మరియు రహస్య బృందాలచే నిర్బంధించబడి లేదా అపహరించబడి ఆచూకీ తెలియకుండా పోయిన వారిని గురించి స్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన రోజు ఇది. ఈరోజును ప్రతి ఆగస్టు 30 తేదీన అపహరించబడి ఆచూకీ తెలియకుండా పోయిన వారిని తలుచుకోవడం కోసం మరియు వారిపై జరిగే అకృత్యాలను గురించిన అవగాహనకు ఉపయోగించే రోజుగా నిర్వహించడం జరుగుతోంది. 2010లో ఐక్యరాజ్య సమితి దీన్ని తీర్మానించింది. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ మద్దతు ఉన్న బృందాలు ఒక వ్యక్తిని నిర్బంధించి అతని స్వేచ్ఛను హరించినప్పుడు అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఈరోజు యొక్క లక్ష్యాలు ఏంటంటే, బలవంతంగా అదృశ్యమైన వారిని తలుచుకుని వారి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు చేయూతగా నిలిచే లక్ష్యంతో ఈరోజు నిర్వహించబడుతోంది. అంటే ఎవరైతే కనిపించకుండా పోయిన వారుంటారో వారిని గురించి వెతికే కుటుంబ సభ్యులకు అండగా నిలబడటం, వారికి అవసరమైన సహాయం చేసేందుకు ఉపయోగించే లక్ష్యంతో దీన్ని కొనసాగిస్తున్నారు. ఇక భయాన్ని వ్యాప్తి చేయడానికి మానవ హక్కుల పరిరక్షకులు ఇంకా పాత్రికేయులను

కట్టడి చేయడానికి లేదా కనిపించని వారిని వెతికేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని అణిచేందుకు ఈ అదృశ్యాలను ఒక కారణంగా వాడుతున్నారు అనే అంశాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, సభలను నిర్వహించడం చేస్తారు. ఇక బలవంతపు అదృశ్యాల నుండి రక్షణ కల్పించడానికి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం కనిపించకుండా పోయిన వారిపై కేసులు దర్యాప్తు చేయటం కోసం, ఇక తప్పిపోయిన వారిని కనుగొనటం గురించి, నేరస్తులకు శిక్షలు విధించడం వంటి అంశాలపైన చట్టపరమైన విధులను నిర్వహించడం కోసం మరియు చట్టపరమైన విధులను నిర్వహించాలి అనే అంశాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ఈ రోజును ఒక సందర్భంగా వినియోగించడం జరుగుతోంది. ప్రభాత రేఖలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 19వ భాగం. రచన శ్రీమతి మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు.

నా మాటల ధోరణే మీకు చికాకు కలిగిస్తే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. అంతేగాని మీరు భయపడి పారిపోనక్కర్లేదు. భయమా? దేనికండి? కొన్ని సమయాల్లో నిజాలు భయపెట్టి మనిషిని కలవరపెడతాయి. అరుణ మాట్లాడలేదు. మీరు కళ్ళు మూసుకుని జీవితంలోకి దూకుతున్న అవును, కాంతా కనకాలను చూసి మోహించని మనిషి ఉండడు అని అంటారు. కొందరికి కాంతక్కర్లేదు, కనకం చాలు. మీరు చెప్పేది రెడ్డిల్లాగా ఉంది. మా ఎంజీఎం డబ్బు హోదా చూపించి మనుషులను ఎలా సమ్మోహించగలదో నాకు బాగా తెలుసు. మీరు కూడా ఆ ప్రలోభానికి లొంగిపోతున్నారేమోనని. మీరు కూడా అంటే నేను ప్రత్యేకమైందన్నా? నాకంటికి మీరు ప్రత్యేకంగానే కనిపిస్తున్నారు. మరి మీరు రాజాకి కాబోయే భార్య కాకపోయినట్లయితే నాకంటికి మీరు ఎలా కనిపిస్తున్నారో రోజులు రోజులు వర్ణించి చెప్పేవాణ్ణి. జీవితం ఒక అపూర్వ వరం, దానిని మీరు అపాత్రులకి ధారాదత్తం చేయకండి అరుణ. అరుణకి కలవరంగా ఉంది. అతని మాటలు వినాలనే ఉంది, వినాలంటే భయంగానూ ఉంది. ఎందుకిలా మాట్లాడుతున్నాడు? లేచి మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోతే బావుంటుంది. కొన్ని సత్యాల నుంచి భయపడి పారిపోయి ప్రయోజనం లేదు. వాటిని నిర్భయంగా ఎదుర్కోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. మీకు విద్య ఉంది, అందం ఉంది, వయస్సుంది, ఆరోగ్యం ఉంది, ఉద్యోగమూ ఉంది. సగటు ఆడపిల్లల కంటే మీరు ఎన్నో రెట్లు పైన ఉన్నారు. పెళ్లి కాదనే భయంతో ముందుకు ఉరక్కండి. నేను పెళ్లి కోసమేం తప్పించడం లేదు. అసలు పెళ్లి కోసం మా వాళ్ళు తాపత్రయపడను లేదు. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. అది నాకు తెలుసు. మీరు గనక మా రాజాని వేటాడి వలవేసి పట్టుకుని ఉంటే సంతోషించేవాణ్ణి. మా రాజాతో రమోలా వంటి పిల్లయితే సుఖపడుతుంది. గాని మీరు ఆగిపోయారే, చెప్పండి. ఇంతదాకా వచ్చాక మీరు ఆగకూడదు. ఎందుకంటే మీరెవరో, మీకు సుందరమ్మ గారికి ఎటువంటి బాంధవ్యం ఉందో నాకు తెలియదు. మీరేదో సరదాగా చనువుగా మాట్లాడుతున్నారు, సహృదయులు అనుకున్నాను. కాని మీకెందుకో ఆ సుందరమ్మ గారిని చూస్తే కోపం, రాజాని చూస్తే చిన్నచూపు. బహుశా ఇది జలసీ కావచ్చు. పెళ్లి కాబోతున్న ఓ పిల్లతో ఆ పెళ్లి కొడుకును గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా ఉంది. మీకు రాజా మీద జలసీ కావచ్చు, లేకపోతే ఏం ఆగిపోయారే, చెప్పండి. మీరు చెప్పలేరు, నేను చెప్తాను, వినండి. నాకు మీరంటే ఎవరో తెలియక మునిపే పెళ్లి పందిట్లో మిమ్మల్ని చూసి చూడగానే ఎవరా అన్న క్యూరియాసిటీ కలిగింది. అంతవరకు నిజం. ఆ తరువాత మీరు సుందరమ్మగారి మనవడికి కాబోయే పెళ్లి కూతురని కూడా తెలిసింది. అప్పుడు మటుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేనికిట? ఈ పిల్ల ఎలా నచ్చిందా అనా? అందుకు ఆశ్చర్యం కలగలేదు. పెళ్లి నిశ్చయం అయ్యాక కూడా మా ఎంజీఎం మిమ్మల్ని ఇక్కడికి ఎలా పంపించిందా అని. అందులోనూ పాట కచేరీకి. ఏం తప్పేం ఉంది? నేను రేడియోలో పాడుతున్నాను, టీవీలో కనిపిస్తున్నాను. నాకు పబ్లిక్ లైఫ్ అలవాటే.

కాని తమ మనవడికి నిశ్చయమయ్యాక ఆవిడ అలాంటివి ఒప్పుకోరు. ఆ మనిషి స్వభావం నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎలా వెళ్లనిచ్చిందబ్బా అని నేను ఆలోచించాను. తరువాత పరిచయంలో తెలిసింది మీక్కూడా చాలా పట్టుదల ఉందని. తర్వాత, ఇటువంటి పట్టుదల కలిగిన అమ్మాయి మామలింగం ఆకర్షణలో ఎలా పడింది? నిజంగా మామలింగం మీలో కదలిక కలిగించాడా, లేక ఆ ఇల్లు ఆ కార్లు వీటిని భ్రమిష అన్న సంశయం కలిగింది. పోని, ఆ భ్రమలోనే పడ్డాననుకోండి, దానివల్ల మీకేమిట్టా నష్టం? నాకు నష్టమైతే పర్వాలేదు. ఆ కార్లు ధనము జీవితానికి సుఖాన్ని ఇవ్వవు, అందులోనూ మనసున్న ఆడదానికి. ఏ, మీరు ఆడవారు కాదుగా. కాకపోవచ్చు, నాకు అత్యంత సన్నిహితురాలైన స్త్రీ వీటి వలన సుఖం పొందలేకపోయింది. మూడు వారిని ఆమె జీవితాన్ని క్షణక్షణం చూస్తూ వచ్చాను, అందుకని నాకు ఆ బాధ తెలుసు. ఎవరు? మీ అక్క? మీ చెల్లెలా? మీ అమ్మగారా? పోని, మీ భార్య? ఓ, మీకు పెళ్లి కాలేదుగా. మీ ప్రియురాలా? ఎవరు ఎవరు చెప్పండి. నా గురించి ఇంత అక్కర పడుతున్న మీరు మీ గురించి కూడా చెప్పండి, వింటాను అంది అరుణ ఉద్రేకంగా. అరుణకి విసుగ్గా కోపంగా ఉంది. తనలోని సంశయాలని నీడలని ఈ వ్యక్తి మరీ పెద్దవి చేస్తున్నాడు. తన హృదయపు లోతుల్ని గుచ్చిగుచ్చి బాధిస్తున్నాడు. అది నేను చెప్పను. అయితే మనం మాట్లాడేది ఇంకేమీ లేదండి అంటూ విస్సురుగా లేచింది అరుణ. కూర్చోండి, రైలుకి ఇంకా ఒక్క గంటే టైం ఉంది. ఈ గంటసేపు ఎవరినీ బాధించని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏమో, నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. పోని, నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంలో ఉన్నటువంటి భావం శబ్దాల్లో ఉండదు. ఒక్కొక్కప్పుడు మాటలు చెప్పలేని భావాలను నిశ్శబ్దం సూటిగా చెప్తుంది అన్నాడు రాజారావు. అతను అలా మాట్లాడుతుంటే గంటలు గంటలు కూర్చోవాలనిపిస్తున్నది. ప్రతి మాట వెనకాల ఎంతో అనుభవం ఉన్నట్లుంటుంది. జీవితాన్ని కాచివడబోసిన వ్యక్తిలా మాట్లాడతాడు. తాము కూర్చున్న బెంచీ మీద దీపకాంతి పట్టంలేదు, గుడ్డి వెలుతురు పరుచుకున్నది. తమ చుట్టూ ఆ మసక చీకట్లో విగ్రహంలా కూచుని ఉన్నాడతను. అతను ఒక్కోసారి శతవృత్తుల్లాగా కనిపిస్తాడు మాటల్లో, మరోసారి అల్లరి పిల్లవాళ్లా కనిపిస్తూ ఉంటాడు. వయసులో భాస్కర్ కంటే చిన్న, రాజా కంటే పెద్ద. బొద్దుగా తెల్లగా ఉంటాడు. పొడవులో రాజా కంటే చూపు అసలు తక్కువే. ముఖంలో కొంత కఠినత్వం పట్టుదల కనిపిస్తూ ఉంటాయి. క్రాఫింగ్లో అక్కడాక్కడా వెండి వెంట్రుకలు. దుస్తుల్లో అలంకారంలో ఎక్కడా శ్రద్ధ చూపించినట్లే కనపడదు. విశాలంగా ఉండే నుదురు, తీక్ష్ణంగా ఉండే చిన్న కళ్ళు. మనిషిని చూస్తే అందగాడనిపించదుగాని నవ్వుతున్నప్పుడు తమాషాగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అతను ఏం చేస్తుంటాడు? ఎలా బతుకుతున్నాడు? ఉద్యోగమా, చదువా? మీరెక్కడుంటారు? పద్మభర్త మీకెలా తెలుసు? మీ ఫ్రెండా? అడిగింది అరుణ. కాకినాడలో. నేను మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాను అన్నాడతను క్లుప్తంగా. చూసారా, మీరేం చేస్తున్నారో మీతోనే చెప్పించాను. మీరు చెప్పించలేదు, నేను చెప్పదలుచుకున్నాను అన్నాడతను నవ్వుతూ. వాతావరణం కొంచె తేలికయింది. దూరం నుంచి ఏదో రైలో గూడ్సో కూత వేసింది. ఆ కూతకి చెవులు చిల్లులు పడ్డట్టయింది అరుణకి. అబ్బా, ఎంత రొదగా ఉందో ఈ ప్లాట్ఫామ్ అన్నది పైకి. రొదలేనిదెక్కడా, అన్ని రొదల్లోంచి మనిషి తనకేం కావాలో వెతుక్కోగలగాలి, అదే జీవితం అన్నాడు రాజారావు నెమ్మదిగా, తనలో తను అనుకుంటున్నట్లు. ఆ మాటలు వింటున్నప్పుడు అరుణకి రాజారావు మీద సానుభూతి కలిగింది. అతనికి తనపై ఇష్టంగా ఉంది. ఇష్టానికి మించిన మరో భావంతో సతమతమవుతున్నాడు. అది పైకి చెప్పే అవకాశం లేక తపన పడుతున్నాడు. ఐఎమ్ సారీ అన్నది అరుణ. డోంట్ బాదర్ అన్నాడతను కరెక్ట్గా. మీరు మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోండి. మంచి పిల్ల అంటే? కాస్త డెఫినిషన్ చెప్పండి అడిగాడు రాజారావు. మీకు నచ్చిన పిల్ల, అదే ఈ జీవితంలోని కామెడీ. మనకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చం, మనం కావాలనుకున్న వాళ్ళు మనకి దొరకరు, దొరికిన వాళ్లతో అడ్జస్ట్ అవ్వలేం. అరుణ మాట్లాడలేదు. సంభాషణ మళ్లీ ఇబ్బందికరంగా తయారవుతోంది. రైలు ఎన్ని గంటలకు వస్తుందో ఎస్ఎంని అడుగుదాం. 9 కావస్తోంది, ఒక్కసారి మీనాక్షిని కూడా చూద్దాం. అలాగే అలాగే, పదండి. అరుణ, ఒక్క మాట విని వెళ్ళండి. అరుణ లేవబోయి కూచుండిపోయింది. తాను ప్రేమించేవాణ్ణి పెళ్లి చేసుకునే కంటే తనను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ఎక్కువ సుఖపడుతుందిట. ఇవి నా మాటలు కావు, ఎక్కడో చదివాను. నాకెందుకు చెప్తున్నారిప్పుడు? మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని.

మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు. ఈ సాయంత్రం మీ హృదయంలో చాలా రోజులు మరిచిపోలేని విచిత్రమైన అనుభవంగా మిగిలిపోవచ్చు. ఎప్పుడైనా నా ఈ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిలోని నిజం మీకే బోధపడుతుంది అన్నాడు రాజారావు. సంతోషంగా సరదాగా

సహకారం ఉంటే నేను చెప్పిన ఈ మాటలు విని ఉండేవారు కాదు. డియర్ అరుణ గారు, మీకు మనసులో ఎక్కడో సంశయం, సందేహం దోబూచులాడుతున్నాయి. దయచేసి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఎదుటివారి జీవితాలని కల్లోలపరిచి వాళ్ల విశ్వాసాలను షేక్ చేస్తే గానీ మీకు తృప్తిగా ఉండదా? మీరు నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? దానివల్ల మీకు వచ్చే లాభమేమిటి? విగ్రహాలని ప్రేమించకండి అరుణ. మనసున్న మనిషికి మీ మనసు ఇవ్వండి. మగవాడు అంటే వాడిలో చీము, నెత్తురు, ఈర్ష్య, ప్రేమ, కోపం, జాలి, ద్వేషం ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నవాడే మనిషి. అటువంటి వాణ్ణి ప్రేమించిన స్త్రీ సుఖపడుతుంది. ఓహో, ఆ లక్షణాలన్నీ మీ ఒక్కరికే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేవనుకుంటున్నారా? ఉన్నాయి, చాలామందిలో ఉంటాయి. కానీ అవి లేనివాళ్లు కూడా ఉన్నారు. అది మీరు మర్చిపోవద్దు అని స్నేహితునిగా చెప్తున్నాను. మీ సలహాకి కృతజ్ఞురాల్ని. మనం ఎంతసేపు బెంచి మీద కూర్చున్నా మీరు మళ్లీ మళ్లీ ఈ సంగతులే చెప్తున్నారు. మనం లేవడం మంచిదనుకుంటాను ఇంకా. అలాగే అంటూ లేవబోయాడు రాజారావు. మీరు ఇందాకటి నుంచి మాట్లాడారు, నేను విన్నాను. మీరు హద్దులు దాటి మాట్లాడినా ఊరుకున్నాను. నేను కూడా ఒక విషయం చెప్తాను, వినండి. మనుషులందరికీ మీరు చెప్పారే విగ్రహాల వంటి మనుషులు, ఆ విగ్రహాలకు కూడా హృదయం ఉంటుంది. ఆ హృదయం పరిస్థితుల ప్రభావం వల్లనో పిరికితనం వల్లనో స్పందించడం తెలియకపోవచ్చు. ఆ హృదయ వీణకి శృతి పలికించగల మరో హృదయం తటస్థపడినప్పుడు ఆ వీణ పలుకుతుంది, క్రమంగా ప్రేమగానం ఆలపిస్తుంది అని నా నమ్మకం. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, గాని నా మీద నాకు నమ్మకం ఉంది. విగ్రహాన్ని మనిషిని చేయగలను, రాయిలో స్పందన కలిగించగలనని భరోసా నాకుంది. మీ సానుభూతిని నా మీద వృథా చేసుకోకండి. మీకు మీకు కక్షలు కార్పణ్యాలు ఉండవచ్చు, కాని నాతో ఈ ధోరణిలో మాట్లాడడం మటుకు ఏమీ బాగాలేదు. పదండింకా లేద్దాం అంది రాజారావు. ఓకే, నా పరాజయాన్ని అరుణ ప్రస్తుతానికి అంగీకరిస్తాను అన్నాడు నవ్వుతూ.

0: మీరింత వరకు ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో మనసులోని మనసు ధారావాహిక నవలాపట్నం 19వ భాగం విన్నారు. రచన శ్రీమతి మాలతి చందూర్, చదివినవారు శారదా శ్రీనివాసన్ గారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూ సాంగ్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగం

0: తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి మనసులో మాటగా వినవచ్చు.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతల గమనిక, ఈరోజు 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమ తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. కార్యక్రమ తెలుగు అనువాదాన్ని మరోసారి రాత్రి 8:00 వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా దడా చిత్రం కోసం జస్మిత్ జోస్ సుచిత్ర పాడిన పాట వింటారు. రామజోగేశాస్త్రి రచనకు సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: శ్రోతలు ఉదయరాకం కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లెనిన్ చిత్రం కోసం జుబిన్ నౌటియాల్ శ్వేత మోహన్ పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ రచనకు సంగీతం ఎస్ థమన్.
3: కట్టుకోబోయేటోడికి కళ్లతో మాట్లాడినా వినపడతాదంట.

ఉదయరాగం కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట వింటారు. రాంపోతనేని రచనకు వివేక్ మెర్విన్ సంగీతాన్ని అందించారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా

0: శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలకు చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమ తెలుగు అనువాదం కూడా వినవచ్చు. ఉదయరాగం కార్యక్రమంలో కొనసాగుతున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, విశ్వనాథన్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభాషిణి పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి రచనకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాణ్ణి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వినబోతున్న గీతం డూడ్ చిత్రం కోసం సాయి అభ్యంకర్ ప్రదీప్ రంగనాథన్ సాయి స్మృతి పాడిన పాట, రామజోగేశాస్త్రి రచనకు సంగీతం సాయి అభ్యంకర్.

0: carry 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket, India to begin the T20 Asia Cup campaign against Thailand in Dubai this evening. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: మీరిప్పుడు చిత్తూరు జిల్లా సమాచార లేఖను వింటారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని జీడీ నెల్లూరు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ్ల ప్రసాదరావు ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి మాట్లాడుతూ యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ్ల ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు.

వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: బాలానందం కార్యక్రమంలో ఈరోజు రొంపిచెర్ల మండలం పెదమల్లెల కాస్ప మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు.
1: చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల కస్బ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు బాలానంద కార్యక్రమం విందామా. మరి ఇప్పుడు బడిలోన ఆటుందిరా చిన్న అంటూ వస్తున్నారు లేచన తస్బియా, విందామా?

జన్మనిచ్చిన తల్లి, పాలనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా. జన్మనిచ్చిన తల్లి, పాలనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా. బడిలో నాటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా. బడిలో నాటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా. రెండవ అక్షరమే చిన్న అంటే ఆవు కదా, పాలనిచ్చే తల్లి గోవునిచ్చిన తల్లి అంటే ఆవు కదా. రెండవ అక్షరమే చిన్న అంటే ఆవు కదా, పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి అంటే ఆవు.

ఉన్నోడికైనా లేనోడికైనా ఇల్లేమో ఉంటుందిగా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ

0: గీసిన మూడు నామాలు ఉడతకి ఉన్నాయిగా. ఐదవ అక్షరమే చిన్న ఊ అంటే ఉడత కదా. రాముడు గీసిన మూడు నామాలు ఉడతకి ఉన్నాయిగా.
1: ఉడతా ఊర్తా ఊచ్ అంటూ జగదీశ్వర్ వస్తున్నాడు ఫస్ట్ క్లాస్.
2: ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికెళ్ళావు, సంతకెళ్ళాను, ఏమి తెస్తావు, బెల్లం తెస్తాను, నాకిస్తావా, నేనివ్వను, పోపో మా పాపకిస్తాను.
1: చందమామ రావే అంటూ వస్తున్నారు జోయా ఫస్ట్ క్లాస్.
3: చందమామ రావే, జాబిలి రావే, కొండక్కి రావే, గోగు పుల్లు తేవే, బండక్కి రావే, బంతి పుల్లు తేవే.
1: అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చేయడానికి

0: మునీశ్వర్ వస్తున్నారు, 5th క్లాస్.
1: ఒరే రూథర్ఫోర్డ్, తెల్ల కుక్క, మా దేశానికి వచ్చి మమ్మల్ని మోసం చేసే దొంగలరా మీరు. మీకెందుకు కట్టాలరా శిస్తీ? నారు పోసారా, నీరు పెట్టారా, కుప్ప నూర్చారా? మీకెందుకు కట్టాలరా శిస్తీ? కాల్చరా కాల్చు, దమ్ముంటే కాల్చరా? అబ్బా, ఒరే రూథర్ఫోర్డ్, తెల్ల కుక్క ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే వేల వేల అల్లూరి సీతారామరాజులు పుడతారా? నీ అంతు చూస్తారా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
0: ఎవరు గొప్ప నాటికి వేయడానికి 5th క్లాస్ విద్యార్థులు లేచన, తస్బియా, మునీశ్వర్, అజ్మల్.
2: రాజాది రాజ, రాజ గంభీర, రాజ మార్థాండ్ర, అంతిపూర రాజు, ఏం చేయబోతున్నారో, జయ హో, జయ హో, జయ హో.
3: రాజా, మన ఆస్థానానికి 5 మంది వచ్చి నేనే గొప్ప, నేనే గొప్ప అని చెప్తున్నారు. వాళ్ళల్లో ఎవరు గొప్ప తెలుసండి మహారాజా.
1: సరే, ప్రవేశించు.
4: ఓహో మహారాజా, నా పేరు ముక్కు. నేను గాలి పీలుస్తాను, గాలి వదులుతాను. నేను లేకపోతే మానవులు బతకలేరు. అందుకే అందరికన్నా నేనే గొప్ప, నేనే గొప్ప.
5: ఓ మహారాజా, నా పేరు చెవు. నేను వింటాను. నేను లేకపోతే మానవులు బతకలేరు. అందుకే నేనే గొప్ప, నేనే గొప్ప.
6: ఓ మహారాజా, నా పేరు చర్మం. నేను లేకపోతే మనుషులందరూ బతకలేరు, బతకలేరు. అందుకనే నేనే గొప్ప, నేనే గొప్ప.
7: ఓ మహారాజా, నా పేరు నాలిక. నేను తింటాను, మాట్లాడతాను, రుచి చేస్తాను. నేనే గొప్ప, నేనే గొప్ప.
8: ఓ మహారాజా, నా పేరు కన్ను. నేను చూస్తాను. నేను లేకపోతే మానవులు బతకలేదు. అందుకనే నేనే గొప్ప, నేనే గొప్ప.
1: మీరందరిలో ఎవరు లేకపోయినా మానవులు బతకలేరు. కాబట్టి మీరందరూ గొప్ప. ఈ రోజు నుంచి మీరందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడినా అనేటువంటి బాలగేయాన్ని చెప్పడానికి 4వ తరగతి విద్యార్థి తజ్మల్ వస్తున్నారు. విందామా మరి.
4: ఏ దేశం ఎగినా, ఎందుకాలిడిగినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. ఏ పూర్వపుణ్యమో, ఏ యోగబలమో, జన్మించిన అడవే స్వర్గఖండమును, ఏ మంచి పూలను ప్రేమించినావో, నిన్ను మోచేయి తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మనంటి పౌరులెంకెందు, సూర్యుని వెలుతురు సోకు నందాక, ఓడల జెండాలు ఆడు నందాక, అందాక గలయి యానంత భూతల్లిని, మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరా నీ తెంగు బాల గీతములు, పాడరా నీ వీర భావభారతము.
0: తీసివేత గేయం చెప్పడానికి వస్తున్నారు తస్బియా లేచన, 5వ తరగతి విద్యార్థులు. విందామా మరి.
1: 10 చిలుకలు పాడుతుండగా, పాడలేక ఒకటి పోతే మిగిలి 9. 9 చిలుకలు తూగుతుండగా, తూగలేక ఒకటి పోతే మిగిలి 7. 7 చిలుకలు ఏడుస్తుండగా, ఎడవలేక ఒకటి పోతే మిగిలి 6. 6 చిలుకలు అరుస్తుండగా, అరవలేక ఒకటి పోతే మిగిలి 5. 5 చిలుకలు అరుస్తుండగా, అరవలేక ఒకటి పోతే మిగిలే 4. 4 చిలుకలు నవ్వుతుండగా, నవ్వలేక ఒకటి పోతే మిగిలే 3. 3 చిలుకలు ములుగుతుండగా, ములగలేక ఒకటి పోతే మిగిలే 2. 2 చిలుకలు రువ్వుతుండగా, రువ్వలేక ఒకటి పోతే మిగిలే 1. 1 చిలుక వణుకుతుండగా, వణకలేక ఒకటి పోతే మిగిలే 0.
0: ఆల్ మ్యాన్ లక్కీ మ్యాన్ అంటూ వస్తున్నారు ముజ్బత్ అజ్మల్, 4వ తరగతి విద్యార్థులు. విందామా మరి.
9: ఆల్ మ్యాన్ లక్కీ మ్యాన్, లక్కీ నంబర్ 1, 1 ఇస్ సన్, సన్ లక సన్ లక సన్ లక సన్.

విక్స్ విక్స్ విక్స్ల కవిక్స్ల కవిక్స్ల కవిక్స్ ఆర్ మ్యాన్ లక్కీ మ్యాన్ లక్కీ నెంబర్ సెవెన్ సెవెన్ ఈస్ హెవెన్ హెవెన్ లక్క హెవెన్ లక్క హెవెన్ లక్క హెవెన్ ఆర్ మ్యాన్ లక్కీ మ్యాన్ లక్కీ నెంబర్ ఎయిట్ ఎయిట్ ఈస్ ఫైట్ ఫైట్ లక్క ఫైట్ లక్క ఫైట్ లక్క ఫైట్ ఆర్ మ్యాన్ లక్కీ మ్యాన్ లక్కీ నెంబర్ నైన్ నైన్ ఈస్ షైన్ షైన్ లక్క షైన్ లక్క షైన్ లక్క షైన్ ఆర్ మ్యాన్ లక్కీ మ్యాన్ లక్కీ

0: number 0. 0 is hero. Hero laka, hero laka, hero laka, hero.
1: ఏ టు జెడ్ గణిత పదాలు చెప్పడానికి వస్తున్నారు తస్బియా ఐదో తరగతి విద్యార్థిని, విందామా మరి.
2: ఏ ఫోర్ అడిషన్, బి ఫోర్ బడ్మాస్, సి ఫోర్ సర్కిల్, డి ఫోర్ డివిజన్, ఈ ఫోర్ ఈక్వల్, ఎఫ్ ఫోర్ ఫ్రాక్షన్, జి ఫోర్ జామెట్రీ, హెచ్ ఫోర్ హెచ్సిఎఫ్, ఐ ఫోర్ ఇన్ఫినిటీ, జే ఫోర్ జాయింట్ లైన్, కే ఫోర్ కిలోగ్రామ్, ఎల్ ఫోర్ ఎల్సిఎం, ఎం ఫోర్ మల్టిపుల్, ఎన్ ఫోర్ నెంబర్స్, ఓ ఫోర్ ఆడ్ నెంబర్స్, పి ఫోర్ పర్ఫార్ముల్, క్యూ ఫోర్ కోషియంట్, ఆర్ ఫోర్ రిమైండర్, ఎస్ ఫోర్ సప్రాక్షన్, టీ ఫోర్ టేబుల్స్, యూ ఫోర్ యూనిట్, వి ఫోర్ వాల్బుల్, డబ్ల్యూ ఫోర్ వెల్ట్, ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ఎస్, వై ఫోర్ వ్యాక్స్, జెడ్ ఫోర్ జీరో.
1: తినుబండారాలు స్టోరీ చెప్పడానికి వస్తుంది అజ్మల్ నాలుగో తరగతి విద్యార్థి, విందామా మరి.
3: తినుబండారాలు. రవి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేసేవాడు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. రవి రాను రాను అతి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు, కానీ అతని మిత్రులు రవిని కాస్త దూరం పెట్టేవారు. రవి మాత్రం అందరితో కలిసి ఉండాలని ఆరాట పడేవారు. మిత్రులందరూ రవి మంచివాడు కదా, మేము మంచివాళ్ళం కాదుగా అంటూ వాళ్ళ ఇష్టానుసారిగా తిరిగేవారు. రవి అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటున్నానని బాధపడేవాడు. ఒకరోజు రవి ఇంట్లో రుచికరమైన వంటలు చేసుకుని ఇంటి ముందు కూర్చొని తింటున్నాడు. చాలా మంది మిత్రులు రవి వద్దకి వచ్చి పలకరించారు, అయినా రవి ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు, కానీ ఎవరికి తినే పదార్థాలు పెట్టడం లేదు. అయ్యో, రవి గంటల తరబడి రకరకాల పదార్థాలు తింటున్నాడు, కానీ తమకు పెట్టలేదని రవి చేసిన పని ఎంతవరకు న్యాయం అంటూ అందరూ కూడా ముచ్చటసారిగా. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, మీరు ప్రతిరోజు అందరూ కలిసి వెళ్తున్నారు కానీ రవిని తీసుకువెళ్ళడం లేదు, మీరే అందరూ కలిసి ఉంటున్నారు తింటున్నారు, మరి రవిని కలుపుకోవడం లేదు, ఇది ఎంతవరకు న్యాయం అని అన్నాడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, అంతలోనే రవి మూట నిండా తినుబండారాలతో వచ్చి అందరికి పంచాడు.
1: చుక్చుక్ రైలు వస్తుంది అంటూ లోహిత మూడో తరగతి విద్యార్థిని వస్తుంది, విందామా మరి.
4: చుక్చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం చూడండి, ఆగినొక్క ఎక్కండి, జోజో పాప ఏరవద్దు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా, వచ్చే రైలు ఎక్కిస్తా.
1: వేసవి కాలం జాగ్రత్తల గురించి తెలియజేయడానికి ఐదో తరగతి విద్యార్థిని లేచన వస్తుంది, విందామా మరి.
5: వడదెబ్బ జాగ్రత్తలు. వడదెబ్బ లక్షణాలు: చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు, పీల్స్ లేదా పాక్షికంగా అపస్మార్తక స్థితి. వడదెబ్బకు చేయకూడనివి: తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు, రోడ్ల వెంకట విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగరాదు, రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినరాదు, మాంసాహారం తగ్గించాలి, తాజా కూరగాయల్ని ఆహారంగా తీసుకోవాలి, మద్యం సేవించరాదు. వడదెబ్బకు చెయ్యవలసినవి: నీళ్లు, పళ్ళరసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, నలుపు మందంగా ఉండే వాటి బదులు లేత రంగులో లభించే తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి, రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలి, ఎండవేళ ఇంటి పట్టునే ఉండాలి, బయటకు వెళ్ళవలసి వస్తే గొడుగు టోపీ వంటివి తీసుకు వెళ్తే మంచిది, ఇంట్లో కిటికీలు తెరిచి ఉండాలి. వడదెబ్బకు ప్రాథమిక చికిత్స: వడదెబ్బ తగిలిన వ్యక్తికి త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి, చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీర అంతా తుడవాలి, శరీర ఉష్ణోగ్రత సాధారణంగా స్థాయికి వచ్చే వరకు ఇలాగే చేస్తుండాలి, ఫ్యాన్ గాలి చల్లగాలి తగిలేలా ఉండాలి, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్వారా లేదా ఓరల్ రీహైడ్రేషన్ ఓఆర్ఎస్ తాగాలి. పిల్లలు, గర్భిణీలు మరియు వృద్ధులు ఎండాకాలం మరింత శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బ తగిలిన అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగి

0: స్త్రీకి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా దగ్గరిలోని ఆసుపత్రికి తరలించాలి.
1: అనగనగా రాగం అతి చైల్లుచు నుండు అనే పద్యము భావం చెప్పడానికి వస్తున్నారు అమ్మాజీ మూడో తరగతి. విందామా మరి.
2: అనగనగా రాగమతి శైలుచి నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమన్ పన్ను సమకూర దొరలో నశ్వరాభిరమను బాబు వేమేమ పడగ పడగ రాగాపిరుంది చెందుతుంది తినగ తినగ వేపాకు కూడా తినడానికి తీయగా ఉంటుంది. అలాగే బాగా ఎంతటి కష్టమైన పనులు తెలియక చేయగలుగుతాం.
1: పంట చేను గురించి వివరించడానికి లేఖన ఐదో తరగతి విద్యార్థి వస్తుంది. విందామా మరి.
0: పంట చేలు గట్ల మీద నడవాలి. ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. మా ఊరు ఒక్కసారి పొయ్యి రావాలి. జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఒయ్యార నడకలో ఏ ఏరు, ఆ ఏరు దాటితే మా ఊరు. ఊరు మధ్య కోవేల కోనేరు. ఒక్కసారి చూస్తీరా తిరిగిపోలేరు. పచ్చని పచ్చిక పైన మేను వాల్చీలి. పెరగాలి వచ్చి నన్ను కౌగలించాలి. ఏరు దాటి తోటు తోపు తిరిగి రావాలి. ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి. చిన్ననాటి నేపకాలు చుట్టూ చేరాలి. మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి. ఒకరొకరు ఆప్యాయతలొలక పోయాలి. ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి.
1: ఆటలంటే మాకిష్టం అంటూ వస్తున్నారు లేఖన తస్బియా ఐదో తరగతి విద్యార్థులు. విందామా మరి.

0: ఇష్టం. పిట్టల కన్నా పువ్వుల కన్నా చెట్లు ఎక్కడం మాకిష్టం. పిట్టలంటే మాకిష్టం, పువ్వులంటే మాకిష్టం. పిట్టల కన్నా పువ్వుల కన్నా చెట్లు ఎక్కడం మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. మాటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. కొత్త బట్టలు మాకిష్టం, పౌడర్ తిలకం మాకిష్టం. బట్టల కన్నా పౌడర్ కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం. కొత్త బట్టలే మాకిష్టం, పౌడర్ తిలకం మాకిష్టం. బట్టల కన్నా పౌడర్ కన్నా మట్టిలో ఆటలు మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం. టీచర్లంటే మాకిష్టం, పాఠాలంటే మాకిష్టం. టీచర్ల కన్నా పాటల కన్నా బడి సెలవంటే మాకిష్టం. టీచర్లంటే మాకిష్టం, పాఠాలంటే మాకిష్టం. టీచర్ల కన్నా పాఠాల కన్నా బడి సెలవంటే మాకిష్టం.
1: పిన్నేటి పాట అనే గేయాన్ని పాడడానికి 5వ తరగతి విద్యార్థి మునీశ్వర్ వస్తున్నారు, విందామా మరి.
2: పెన్నేటి పాట. కోటి గొంతుల కిన్నెరమిట్టుకొనుచు, కోటి గుండెల కంజరు కొట్టుకొనొచ్చు, వినిపించు నీక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఏది పెన్నా ఏది పిన్నా ఏది పినాకిని, ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకిని. ఏది నీరు ఏది హోరు ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుకవాలు. అదే పెన్న అదే పెన్న విదారించినడు వట్టి ఎడారి తమ్ముడు, కుండపోతుల వానలు గురియునేమి. పట్టుమని 14లో పారబోసి ఇసుక బొక్కు సమ్మున మిగులేల దాచి పెన్న పడుకోని నీ నేల దిన్నె మీద ఏటి నీటిలో కమ్మదనము లూరుచుండు. దోసిట్టనొక మార్పు క్లించి చాలు, నీ పుట్టువు నాకు స్వార్థకత్వంబు నిష్కల్మతమబ్బు. ఇంత మంచి కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో.
1: అచ్చుల గేయం గురించి వివరించడానికి ఫైజల్ 2వ తరగతి విద్యార్థి వస్తున్నారు, విందామా మరి.
3: ఆకి గుర్తు తలకట్టు, ఆకి గుర్తు దీర్ఘం, ఈకి గుర్తు గుడి, ఈకి గుర్తు గుడి దీర్ఘం, ఊకు గుర్తు కొమ్ము, ఊకు గుర్తు కొమ్ము దీర్ఘం.

0: రూపు గుర్తు రుత్వం, రూపు గుర్తు రుత్వం దీర్ఘం, ఏకు గుర్తు ఏతం, ఏకు గుర్తు ఏతం దీర్ఘం, ఐక్య గుర్తు ఐతం, ఒక్కు గుర్తు ఓత్వం, ఓకు గుర్తు ఓత్వం, అవుకు గుర్తు ఓత్వం.
1: మా ఊరి ఏరు గురించి వివరించడానికి వస్తున్నారు తస్మియా, మూడో తరగతి విద్యార్థిని. విందామా మరి.
2: మా ఊరి ఏరు చూరచక్కని ఏరు, మా ఊరు ఏరు ఏడాదికు ఒక్కసారి ముచ్చటగా పారు. ఏటి మధ్యలో గలవో నల్లని గొల్లో, ఏటి కురైపుల మొగలి పొదరిల్లో, పొదరిల్లో దాగి మొగలి మొగలు మధుర సుకన్యము దిక్కులను జల్లు. వాన బాగా కురిసి చెరువులు నిండు, వరద వచ్చిన వెళ్ళు చూడాలి మీరు. ఉప్పంగి మా ఏరు పర్వహించుతుంది, ఉరవరితో మా ఏరు పర్వహించు ఒరు రొడ్డలితో వినితో బుట్ట వయలుగా మా ఏరు పర్వహించుతుంది. చూడవలం కాని చప్పంగా లేము, మున్నల్లా తిరునల్లా మాయతి వరద. ఆ పైన ఆ పంగు ఎవరేమనగాని అదృశ్యం ఏరు ఇంగిపోతుంది. ఇంగిపోయినా ఏమి మా ఏటిలోన ఇసుక తిన్నలు కనుల పన్నుగా ఉండు. ఎవరేమనుకున్నా మాకేమి కొరత, మా ఏరే మాకు ఒక ఉద్యానవనము.
1: తెలుగు సంవత్సరాల గురించి వివరించడానికి ఐదో తరగతి విద్యార్థి మునీశ్వర్ వస్తున్నారు. విందామా మరి.
3: ప్రభవ విభవ శుక్ల ప్రమోదుత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వర్ష చిత్రభాను స్వభాను తారణ పారివ వయ సార్వజిట్టు సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి హే విలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శోభకృతు క్రోధి విక్షావస్తు పరభవ ప్లవంగా కీలక సౌమ సమాధర్ణ విరోధికృతు పరిదావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాలయుక్తి సిద్ధార్థి గౌర్ధి దుర్ముక్తి దుందుబి దుర్రోధిరి రాక్షసి క్రోధన అక్షయ.
1: రాష్ట్రాలు రాజధానుల గురించి వివరించడానికి వస్తుంది ఐదో తరగతి విద్యార్థిని లేఖన. విందామా మరి.
4: ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, అస్సాం దీస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంఫాల్, మేఘాలయ షిలాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒడిశా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టాక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ కోల్కత్తా, జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్.
1: క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటూ వస్తున్నాడు అయాన్ ఖాన్, మూడో తరగతి విద్యార్థి. విందామా మరి.
5: Clap your hands, clap your hands, listen to the music and clap your hands. Tap your feet, listen to the music and tap your feet. Snap your finger, listen to the music and snap your finger. Jump up high, listen to the music and jump up high.
1: మీరు ఇంతవరకు చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం పెద్దమల్లెల కస్బా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన బాలానందం కార్యక్రమం విన్నారు.
6: మీరింతవరకు ఈనాటి బాలానందం కార్యక్రమంలో రొంపిచర్ల మండలం పెద్దమల్లెల కస్బా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
7: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్
2: మొటిమలాబల
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: చిత్తూరు జిల్లా

ఇంతవరకు బాలానందం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం కోసం అర్మన్ మాలిక్ పాడిన పాట వింటారు. శ్రీమణి రచనకు సంగీతం గోపిసుందర్.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: శ్రోతలకు గమనిక, ఈరోజు 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం వింటారు. అనంతరం ఈ కార్యక్రమ తెలుగు అనువాదం కూడా ప్రసారమవుతుంది. శ్రోతల చిత్రకుసుమాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇడ్లీ కొట్టు చిత్రం కోసం కృష్ణ తేజస్వి, శ్వేతమోహన్ పాడిన పాట వింటారు. సామ్రాట్ నాయుడు రచనకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బుర్రద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
7: హలో
8: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
7: మళ్ళీ
8: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
9: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
7: సార్ అంత డబ్బా?
9: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
7: సార్ 2 లక్షలు?
10: ఏమైంది నాన్న?
7: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
8: అరే
7: కట్ చేసావా?
10: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
7: మోసమా?
10: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
7: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బీఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
11: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 7

0: 100% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చిత్రకుసుమాల కార్యక్రమం తర్వాత తేజ్ లవ్ యూ మూవీ కోసం హరిచరణ్ చిన్మయి పాడిన పాట వింటారు. సాహితీ రచనకు సంగీతం గోపిసుందర్.

చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాత భలే భలే మగాడు వైచిత్రం కోసం కార్తీక్ అండ్ చిన్మయ్య పాడిన పాట వింటారు. శ్రీమణి రచనకు సంగీతం గోపి సుందర్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చిత్రకుసుమాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత తిరువు చిత్రం కోసం అనిదీప్ దేవ్ పాడిన పాట వింటారు. కృష్ణకాంత్ రచనకు సంగీతం అనిరుద్ధ రవిచందర్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.

0: Bien.
1: శ్రోతలకు గమనిక, ఈరోజు ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం.

0: జాగ్రత్త.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: చిత్రకుస్మాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత జనక అయితే గనుక చిత్రం కోసం ఆదిత్య ఆర్కే పాడిన పాట వింటారు. కృష్ణకాంత్ రచనకు సంగీతం విజయ్ పల్గనండి.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: చిత్రకుసుమాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ధమాకా చిత్రం కోసం భీమ్ సిస్టూడియో, రమ్య బెహ్రా, భార్గవి పిల్లయ్య పాడిన పాట వింటారు. రామజోగేశాస్త్రి రచనకు సంగీతం భీమ్ సిస్టూడియో.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: చిత్రకుసుమల కార్యక్రమంలో తర్వాత మహాసముద్రం చిత్రం కోసం దీప్తి పార్థసారథి పాడిన పాట వింటారు. చైతన్య ప్రసాద్ రచనకు సంగీతం చేతన్ భరద్వాజ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
3: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
3: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి
5: చిత్రకుస్మాల కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్దిసేపట్లో వార్తావాహిని కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.
6: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
7: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఈ సందర్బంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం దేశ

0: ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్టపతి పేర్కొన్నారు.
1: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ది దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్టపతి పేర్కొంటూ,
2: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
0: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై, యే వికసిత భారత్ కే నిర్మాణ మే భారత్ కీ ఖేల్ శక్తి ఔర్ భారత్ కీ యువా శక్తి కో ఏక్ సాథ్ జోడ్నే కా అభియాన్ హై. మే హమేషా కహతా ఆయా హూ జో ఖేలే వో ఖిలే ఔర్ ఖేల్ మే ఖిల్నా సిర్ఫ్ మైదాన్ పర్ జీతనా నహీ హై, ఖేల్ మే ఖిల్నా మత్లబ్ వ్యక్తిత్వ కా ఖిల్నా.
1: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా, యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా, 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
0: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
1: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ

0: కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
2: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశ టెలికాం రంగ పరివర్తనలో సిడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సిడాట్ సంస్థ ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సిడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
0: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
3: हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOU साइन किए हैं अबीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे ये एक्सप्लोर कर सकते हैं.
0: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లైన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా

0: చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
1: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, త్రిశూల్ 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
2: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే, కఠమండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా. హమారే రాజదూత్ ఉన్సే మిలే, ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా జో ఢిల్లీ పహుంచ చుకే హై. ఉస్కే అలావే ఆప 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలీ హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై, త్రిశూలీ 1, ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై. 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
1: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్తు ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఏజియల్ కింద అండ్ మరి మనం హరివిలు కార్యక్రమంలో అండ్ నేనైతే అడిగాను విజయ్ దేవరకొండ అండ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ మహానటి కన్నా ముందు ఒక చిత్రంలో కలిసి కొలాబరేట్ అయ్యారు, మరి అది ఏ చిత్రం అని చెప్పి ఎస్ చాలా ఆన్సర్స్ వచ్చేసాయి అండ్ అడిగాను కదా ఎవరు ఎవరు ఆన్సర్ పంపించింది అని చెప్పి ఎస్ ఇట్లు చాలు అసలు మేము దూసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరెవరు అంటే విజయవాడ నుంచి పవన్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకా ఓకే కనకారావు గారు పెడల్ నుంచి మహానటి అని పంపించారు ఫస్ట్, తర్వాత ఇంకో ఆప్షన్ పంపించారు. మహానటి కన్నా ముందు అని అడిగాను కదా, మరి రెండు పంపారేంటి? నీ ఇష్టం అమ్మా, నువ్వు రెండిట్లో ఆన్సర్ ఉంటే తీసుకో అనుకుంటారా? ఓకే అండి, సో ఆన్సర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి సీమ అండ్ ఇంకా ఇమ్రాన్ ఖాన్ నెక్స్ట్ ఎవరు అంటే మరే మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట నుంచి ఓకే బాగున్నారా అంటున్నారు. ఎప్పట్లానే నేను సూపర్ గా ఉన్నాను, ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు ఏంటి అంటే క్వశ్చన్ ఇంకా రాస్తూ ఉన్నారనమాట, క్వశ్చన్ కి ఆన్సర్ నేను రాస్తాను మీరు అలా ట్యూన్ చేసి ఉండండి అని చెప్పి రివర్స్ లో నాకే చెప్తూ ఉన్నారు. ఎస్ త్వరగా రాసేసేయండి మీ ఆన్సర్. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మల్కనంద గారు సండే స్పెషల్ మా నందు గారు అనమాట అంటూ ఓకే వస్తూనే మూవీ ప్రశ్న సంధించారు ఓకే ఓకే అంటూ నా ఆన్సర్ అన్నారు. అవునండి, మరి చాలా మంది అనుకుంటారు ఇప్పుడు కూడా అనుకుని ఉంటారు స్వప్న దత్ వాళ్ళ నాన్నగారు అంటే అశ్విని దత్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు గొప్పే ముందు అని చెప్పి. బట్ యు నో వాట్, స్వప్న దత్ గారు ముందు లైన్ ప్రొడ్యూసర్ గా, ఆ తర్వాత ఆవిడ కూడా ఆ యూనిట్ లో అంతా వర్క్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చేసారు. ఏదో వాళ్ళ ఫాదర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది ఈజీ అవుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్ ఏ ఫీల్డ్ లో అయినా డైరెక్ట్ గా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. సో అలా చూసుకున్నా స్వప్న దత్ గారు ఐ థింక్ షీజ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ లిమిటెడ్ జాబ్స్ లోనే ఉండాలి అమ్మాయిలు అని కాకుండా ఏదన్నా సాధించగలరు అని ప్రూవ్ చేశారు. అండ్ యస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే వడు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలానే నదిలో స్నానానికి వెళ్లి చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, సో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. సో తల్లిదండ్రులకి చెప్తే కదా వాళ్ళు తీసుకుంటారు, చెప్పకుండా వెళ్తున్నారు. సో పేరెంట్స్ కి చెప్పకుండా ఏ పని చేయకండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి జిఎన్ రావు సహానా అండ్ నిర్వాణ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు జవాబు ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి అంజిబాబు దివ్య ప్రణీత్ అండ్ హర్షిత రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే రమాసుందరి గారు నెల్లూరు నుంచి, అదే అనుకుంటున్నా మన నెల్లూరు వాసులు ఏమైపోయారు అని చెప్పి, బికాజ్ లాస్ట్ వీక్ అందరూ లైక్ చాలా హ్యాపీగా ఉన్నారు మా సింహపురిలో కూడా వస్తున్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి. సో ఈసారి ఏమయ్యారా అనుకున్నా వచ్చేసింది మెసేజ్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే నా పేరు చెప్పను, నన్ను గుర్తుపట్టండి అంటూ మెసేజ్ పంపించారనమాట. అమ్మో నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి గారు ఓకే పాపనే పాల్యం నుంచి పంపించారు బట్ గీత గోవిందం అంటూ పంపించారు. అయ్యో గీత గోవిందం కాదు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బయటకు చెప్పాను కాబట్టి దట్స్ నాట్ ది ఆన్సర్ అని చెప్పి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వివిధ భారతి FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ యాజువల్ నంద. అండ్ ఎస్, నేనైతే అడిగాను మరి ప్రొడ్యూసర్ స్వప్న దత్ విజయ్ దేవరకొండతో పాటు కొలాబరేట్ అయ్యి మహానటి ఫిలిం కన్నా ఇంకొక చిత్రం తీశారు, అండ్ ఆ ఫిలిం ఏది అని చెప్పి. సో చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ పంపించారు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు ఓకే, సారంగధర్య మ్యూజిక్ వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరు అంటే సూర్యకుమారి గారు పాల్కొల్లు నుంచి. సూర్యకుమారి గారు మహానటి కన్నా ముందని అడిగాను కదండి, మరి ఆన్సర్ ఎస్ చూద్దాం. ఇంకొంతసేపట్లో నేనే రివీల్ చేసేస్తానండి. అండ్ అల్కనంద గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవ మరేక సై మౌనిక, మీరు వస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది. త్వరగా ఆన్సర్ పంపించేసేయండి. అని ఇంకెవరు అంటే యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి. అబ్బా ఇంత చక్కగా మెసేజ్ పంపించారు, బట్ గుడ్ మార్నింగ్ అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సెకండ్ క్వశ్చన్ కైనా అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకుంటున్నాను. అండ్ శుభోదయం మాలినంద బంగారు తల్లి, అబ్బా ఇంత ప్రేమగా ఎవరు పంపించారు అంటే బండారు త్రిమూర్తుల గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి. అండ్ ఎస్ పెళ్లి చూపులు అని పంపించారు. ఓకే, సో పెళ్లి చూపులు కాదు, నేను ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్ది సేపట్లో. అండ్ బిలేటెడ్ గా రాఖీ పౌర్ణిమ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎలాగో మీరు విషెస్ చెప్పారు కాబట్టి వింటున్న అన్నయ్యలందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ చెల్లెలకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, సో బయట ఉన్న ప్రతి అమ్మాయిని మీ చెల్లెలానే అంతే ప్రొటెక్టివ్ గా వాళ్ళని ఏమీ ఏడిపించకుండా వదిలేసేయండి. అదే మీరు మీ చెల్లికి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. 10 ఇయర్స్ ఎవరు అంటే కాసిం భాషా పులివెందుల నుంచి హ్యాపీ సండే అంటున్నారు. ఓకే అండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి మీకోసమైతే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం మహానటి. సో ఈ పాట అయిపోయిన వెంటనే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటి వరకు రైట్ ఆన్సర్సే పంపించారు. మరి మహానటి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి.

0: బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నంద. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. మన నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో టైలర్ మస్తాన్, ఇంకా మస్తాన్ వాళ్ళి ఫాతిమా మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి, హలో బంగారం అంటూ అల్కనందా నది ప్రవహిస్తున్నట్టు ఉందిరా తల్లి అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నదుల గురించే, మరి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎప్పుడు చిల్లగా ఉండాలి అంటున్నారు. అలానే మన లిజనర్స్ అందరూ కూడా ఇలానే మనకి మెసేజెస్ పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఓకే ఓకే, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు ఏం మంత్రం వేసావే అంటూ మెసేజ్ పంపించారండి. సో ఎస్, బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తానండి మరికొద్దిసేపట్లో. ఇంకా ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, అబ్బా అందరినీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారండి అంటున్నారు. సో ఇట్స్ వైస్ వర్సా, మీరు అందరూ ఇంత ఇంత ప్రేమగా పెడుతున్నారు కాబట్టి. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, నువ్వు ఇలా అంటున్నారు, మీరు ఇంకా కష్టపడకండి, నేను ఆన్సర్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం, నేను మిచ్చిచ్చా అంటున్నారు. ఎస్ ఓకే, మెసేజ్ ఇట్లా చిచ్చా అంటూ పంపించేది ఎవరు అంటే ఎలిమెంట్లీ మురళీకృష్ణ గారు. ఎస్, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి కానూరు నుంచి అనుకుంటా. అండ్ ఇంకా అలానే మన ఆర్జర్స్ అందరికీ కూడా అంటే లైక్ వాళ్ళందరినీ తలుచుకుంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, చాలా పెద్ద మెసేజ్ వచ్చేసిందండి. ఓకే, ఈ తరం సినిమాలు అంటూ చాలా మెసేజ్ పంపించేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకీ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటి అంటే, సో మరి మన భారతదేశంలో అతి పొడవైన నది ఏది, సో ఇండియాలో ది లాంగెస్ట్ రివర్ ఏది. సో ఆన్సర్ తెలిస్తే కనుక మెసేజ్ పంపించేసేయండి 8662488144, 8662488144. సో ఈ నెంబర్కి. అండ్ నేను అడిగిన ఇందాక క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం. సో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన మేబీ ఫస్ట్ ఫిల్మ్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మనకి చిన్న రోల్లో కనిపిస్తారు, బట్ హీరోగా ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ దానికి ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు. ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి తెలిస్తే వెంటనే మెసేజ్ పంపించేసి ఇండి. స్టేట్ యూనిట్ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3.

మీరు విన్నారు వివిధ భారతీయ 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజ్యాలకన్న మన్మనం హరివిలు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగాను ఇండియాలో అతి పొడవైన నది ఏది అని చెప్పి. సో ఎస్, టైం ఆల్రెడీ 10:40 అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ అన్ని ఫటాఫట్ ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు, నేమ్స్ మాత్రమే చెబుతాను బికాస్ ఐ కెన్ సీ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు నుంచి ప్రసాద్ గారు, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఓకే తాటిపాంల ఆశిష్ గారు, ఓకే మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి, అప్పలరాజు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్, జిఎన్ రావు సహాన అండ్ నిర్వాణ రైట్ ఆన్సర్. సో సూపర్, అసలు చెప్పా కదా రైట్ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే ఆన్సర్ పంపిస్తూ అది ఎన్ని కిలోమీటర్లు, 2525 కిలోమీటర్లు అని కూడా పంపించేశారు. అండ్ ఇంకా తొమ్మండు సతీష్ వర్మ వీరవల్లి నుండి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, ఓకే. అండ్ ఇంకా అనంతపురం జిల్లా నర్సాపురం నుండి నాగేష్, లక్ష్మీలావణ్య అండ్ ఇంకా హర్షవర్ధన్, అనంతపురం నుండి అనురాధ గారు. సో అనురాధ గారు కూడా ఎన్ని మీటర్లు అని కూడా పంపించేశారనమాట. అండ్ ఇంకా అనంతపూర్ నుండి మస్తాన్ అక్తర్ ఫ్యామిలీ, గోదావరి నది అంటున్నారు, బట్ ఐ థింక్ గోదావరి సెకండ్ లార్జెస్ట్ అనుకుంటా అండి. అండ్ భాస్కర్ గారు పేడల నుంచి రైట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి, ఓకే. సో ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా

ఇచ్చారు, రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా అలానే మురళి గారు హాయ్ అంటున్నారు, ఆన్సర్ కూడా పంపించేసేయండి త్వరగా త్వరగా. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. జయరామ్ గారు పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. ఓకే, సో బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ అండ్ మస్తాన్ వాలీ అండ్ ఇంకా ఫాతిమా గారు ఇంకా ఎవరు అంటే కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి, అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి, ఇంకా ఓకే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి ధను. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఓకే, నీకన్నా పెద్దనదా అంటున్నారు చిన్నమ్మాయి గారు, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో నేను ఆవిడలో భాగమే, ఆవిడకన్నా పెద్ద అయితే కాదు. అండ్ అసలు అబ్బా, అలక్నందా నది గురించి అందరికీ ఎంత అవగాహన ఉంది, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే అక్క నా కోసం ఇంకొకసారి అడగగలరా అంటూ మెసేజ్ పంపించారు. అయ్యో ఐఎమ్ సో సారీ రా, బికాస్ టైం ఆల్రెడీ 10:42 అయిపోయింది. మళ్ళీ అయితే నేను అడగను అంటే అడగలేను, టైం లేదు కాబట్టి. పుత్తూరు నుండి మెసేజ్ చేసినాక నేను ఓకే, సో ఎస్ గుర్తుపట్టాను, అంతకు ముందు కూడా పంపించారు కదా, సో ఇట్లా మా కోట్ల వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపిస్తున్నామని చెప్పి. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే ఝాన్సీ అండ్ మల్లీశ్వరి శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్ అండ్ మీటర్స్ తో పాటు కూడా పంపించారు. అండ్ ఇంకా ఎస్ తాటిపల్లి ఆశిష్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి ఈరోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, నేను చెప్పడం ఎందుకు, ఆ నది మీద ఉన్న ఒక అద్భుతమైన పాట మీకు వినిపించేస్తూ ఉన్నానండి. అండ్ ఉమ్మడా నుండి మొమ్మ జనదీన్ స్నేహభాను జనదీన్. సో ఎస్, దిస్ ఈస్ ద లాస్ట్ ఆన్సర్. ఇంకా అయితే ఎవరు మెసేజ్ పంపించకండి, బికాస్ ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అని చెప్పి మీకైతే నేను ఆన్సర్ చెప్పట్లేదు, పాటే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం గంగోత్రి. స్టేడియం టు వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఈస్ యోర్ ఆర్జే అల్క్నందా.

0: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మరికొద్దిసేపట్లో ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి.
1: మరికొంచెం సేపట్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: 66.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
0: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
4: సార్ నమస్కారం అండి.
3: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
4: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత ఎంబీఏ చేశాను, తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
3: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
4: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
3: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
4: అలానే.
3: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడారు.

0: మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్య

0: సృష్టించాలనే ఆలోచన వారికసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే, ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు.

మిత్రులారా, కృష్ణగారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది: మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా, ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్యరహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్యరహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి! హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు

0: పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్తసంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు 1 టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాల్ని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు

కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో 1,000 గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు. కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో

మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు

0: ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 12:07. ఇప్పుడు వినండి ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు.

137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ. ఈ కార్యక్రమం వినే ముందుగా ఒక దేశభక్తి గీతం విందాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
2: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
1: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
2: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే కాటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలని అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలి అని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్,

0: కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకున్నాం కొద్దిగా డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొద్దిగా సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ తూర్పు ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలు నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఐహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఐహెచ్ఆర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి, అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి, కూర్గ్ ప్రాంతం మడికేరిలో దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేది అంతా అక్కడే ఉంది, మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి, సార్ కూడా అడిగాను, ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు, ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
1: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
0: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి, మనకు కూడా వాటర్ ఉన్నాయి కానీ అంతంత మటుకు, ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేమని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకి చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అని తీసుకుంటూ వచ్చాం సార్. అవకాడో రాదు అని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని సార్. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
1: మీరు అన్నట్టు అందరూ నిరాశ పరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 rupees
1: పర్ కేజీ. ఓకే,
0: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
1: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 lakhs వేసుకోవచ్చా?
0: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి ఫోటోస్ వచ్చిందంటే రాబోయే 20 years ఇన్ లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్, ఆదాయం పరంగా సమస్య లేదు. కానీ ఇయర్లీ 1 crop మాత్రమే, టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడో నంబర్ 1 సార్.
1: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా కానీ యూత్ గానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే 1 మార్కెట్ చేసుకోగలం, ఏదైనా కానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
1: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి, ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకొని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్.
1: ఏనుగుల మెదడు దాదాపు 5 కిలోల బరువు ఉంటుందట. ఇవి ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన ప్రదేశాలను, వ్యక్తులను సైతం గుర్తుంచుకోగలవట. అద్భుతమైన జ్ఞాపశక్తిని కలిగి ఉంటాయన్న విషయం మీకు తెలుసా మరి?

అమ్మ అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రపంచంలోనే అమ్మ ప్రేమకు వెల కట్టలేం. కానీ మదర్ తల్లి ఈ సృష్టిలో పశుపక్షాదులు సైతం, జీవకోటి మొత్తం కూడా తల్లి అంటే మదర్ తన బిడ్డను గర్భంలో మోస్తుంది. గర్భావధి కాలం అంటారు. మరి ఈ గర్భావధి కాలంలో గర్భంలో ఉన్నప్పుడే శిశువు శబ్దాలు వినడం ప్రారంభిస్తుందట. ముఖ్యంగా తల్లి గుండె చప్పుడు, మాట్లాడే మాటలను కూడా గుర్తు పెట్టుకుంటుందట. భలే ఉంది కదా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
8: SBI, the bank to every Indian.

వెద్ది చిత్రానికి మోహిత్ చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 12:24 దాటి 21 సెకండ్లు. మీరంతా అచ్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు వితీవ్రార్జి చిన్నబాబు. మనం ఎన్నో డిగ్రీలు చదువుతాం కదా, టక్కు టామడుగు కణేంద్ర మహేంద్ర జాల విద్యలు విలు విద్యలు అనేవి రాజుల జమీందారుల కాలంలో కర్ర సాము కత్తి సాము మల్లయుద్ధం ఇవి ఉండేవి. కానీ యావత్ ప్రపంచానికి మన భారతదేశం క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన తక్షశిల ఏర్పాటైందట. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వేదాలు ఆయుర్వేదం యుద్ధ విద్యలను అభ్యసించేవారట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
9: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
10: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
9: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
10: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
10: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
9: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
11: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలను నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మీర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువభర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137వ సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై, కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ సక్తే హై జిన్మే డ్రగ్స్ కే ఖతరో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా

0: कंटेंट बनाए जिससे इस दिशा में समाज को मदद मिले.
1: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషాముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
0: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్, విశేషకర్ హమారే యువా, బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
1: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
0: పీఎం స్వనిధి యోజన లాభార్థి करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
1: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
0: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
1: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడం కాకుండా ఒకరితోకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది

విదేశీయులతో సహా మొత్తం 2498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది.

ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్బంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734కి పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనకు తెలియనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నైట్రస్ ఆక్సైడ్, ఇది లాఫింగ్ గ్యాస్ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే మనం నవ్వుతాం ఈ వాయువు పీల్చగాని, అందుకని దీనిని లాఫింగ్ గ్యాస్ అంటారు. వైద్యులు పూర్వప సర్జరీలలో రోగులకు ఆపరేషన్ చేసేటప్పుడు ఈ నొప్పి తెలియకుండా ఈ గ్యాస్ని వారికి ఇచ్చేవారట. అప్పుడు నవ్వుతూ ఉంటారు, వారు ఆపరేషన్ చేస్తున్నా కానీ నవ్వుతూ ఉంటారన్నమాట.

శ్రీనివాస కళ్యాణం చిత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాటు విన్నారు. మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు 300 ఏళ్ల చరిత్ర ఉంది. 1724లో జైపూర్ కు చెందిన మహారాజు మరి ఢిల్లీలోని సహా అంటే ఢిల్లీతో కలిపి 5 ప్రాంతాలలో ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాలను సంస్కృతంలో యంత్ర అంటే పరికరం, మంత్ర అంటే గణన సూత్రం అని పదాల నుంచి జంతర్ మంతర్ అనేది వచ్చిందట. మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో చివరిగా సీతా ప్రయాణం చిత్రం నుంచి పాట చివరిగా విందాం. ఇంటి వివిధ భారతి FM 1.3 MHz పై.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతదేశం వికసిత్ భారత్గా మారాలంటే మాదక ద్రవ్యరహితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నేపాల్లో మళ్లీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. భూటే కోషి నదిలో మరోసారి నీటిమట్టం భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్ వరద విపత్తుల్లో మృతుల సంఖ్య 700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజుల అనంతరం సహాయక సిబ్బంది 6 ఏళ్ల బాలికను సజీవంగా రక్షించారు. భారత్కు చెందిన 128 మంది సమాచారం అందుబాటులో లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. గత 2 రోజుల్లో 598 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపింది. మరో 900 మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ జిల్లాలో సమృద్ది ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను మళ్లించారు. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్లేదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైప్లైన్ రెండు వైపులా ఉన్న వాల్వులను మూసివేయడానికి నిపుణులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడుకండి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గాయపడ్డారు. డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల వాహనం పలాస మండలం గరుడకండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మిలియాపుట్టి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5 ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ఈ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్ ఈరోజు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్క్రాస్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. మహిళల సింగిల్స్లో సబలింక హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టింది. ఈ టోర్నమెంట్ రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు వించిన భువనచంద్ర గీతం విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1:07:33. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో వర్షాకాలంలో మహిళలు తీసుకోవాల్సిన

జాగ్రత్తలు, వంటింటి చిట్కాలు, మరి అందానికి కూడా చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యము, చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలోనే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వర్షాకాలంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలు వేసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. కాటన్ వంటి తేలికపాటు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిదండి. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజ్రీ పాఠం వినండి వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137 కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్దతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: वरदराज जी का उदाहरण है. वे कई वर्षों से अपने खेत में टमाटर और केले की खेती कर रहे थे. एक दिन उन्होंने अपने दोस्तों के फार्म में एवोकाडो की फसल देखी. इसके बाद उन्होंने यूट्यूब से इस पर जानकारी जुटाई. अब तक वे करीब 4 टन एवोकाडो का उत्पादन कर चुके हैं. आज वे सीधे स्थानीय दुकानों को इसकी सप्लाई कर रहे हैं. नई फसल, वैज्ञानिक सलाह और सीधी मार्केटिंग से उनके छोटे से फार्म की कमाई पूरी तरह बदल गई है.
0: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమం

0: కార్యక్రమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: నశాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కి కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: లేకిన్ అబ్ ఐసీ లాఖో మాతాఓ బహనో పీఎం స్వనిధి యోజనా సే నయీ తాకత్ మిల్ రహీ. మహిళా సశక్తికరణ కే ఇస్ పహలు కి ఉత్ని చర్చా నహీ హోతీ జిత్ని హోనీ చాహియే. పీఎం స్వనిధి యోజనా కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హైన్, యాని దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ. मैं रेड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं.
0: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే హై. ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారీగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊం. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఏక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో. భారత్ కే ఆత్మనిర్భర్ బన్నే కా మార్గ్ భారత్ మే బనీ చీజో పర్ గర్వ కర్నే సే హీ ప్రశస్త హోగా. ఇస్ సందేశ్ కో జ్యాదా సే జ్యాదా లోగో తక్ పహుంచానా భీ హమారీ జిమ్మేదారీ హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 చికిత్సలు నిర్వహించగా మిగిలినవి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంతో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొందరు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి

సూచించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్న తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కడవ మీద కడవ పెట్టి కదిలిచేనమ్మా.

వసే రాముల మచ్చరానికి వందే మాత్రం శ్రీనివాస్ స్వర్ణలత ఆలపించిన పాడి విన్నారు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీర వింటున్నారు విత్యురాజ్య చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముఖ్యంగా వర్షాకాలంలో తల తడిస్తే వెంటనే తలస్నానం చేయాలండి. తల తడిగా ఉంటే చుండ్రు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి. డయేరియా టైఫాయిడ్ రాకుండా ఎల్లప్పుడూ మరిగించిన చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగండి. మనం తీసుకునే డైట్లో ఎక్కువగా విటమిన్ సి ఉండేటట్లు చూసుకోవాలి. నారింజ ఉసిరి వంటి పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇక రాత్రిపూట పసుపు కలిపిన పాలు త్రాగడం వలన జలుబు దగ్గు దరిచేరవు. మరికొన్ని చెట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శంకర్ వరప్రసాద్ చిత్రం నుంచి ఒక పాట

దేవదాస్ చిత్రానికి చక్రి రేవంత్ ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. సమయం చూస్తే 1 గంట 46 నిమిషాల దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్తురాజీ చిన్నబాబు. ధీర కార్యక్రమంలో ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన డైట్ లో ఎక్కువగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పాను కదా. మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అంతేకాదండి, మన ఇంటిని, ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకుడు గుంటలు, మీన్స్ గుంటలు కానీ, మనం తినే తాగేసిన బాండాలు కానీ, పాత టైర్లలో నీళ్లు చేరి దోమలు చేరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా నీట్ గా ఉంచాలి. ఇక ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వలు ఉండకుండా చూసుకుని దీనివల్ల డెంగ్యూ, మలేరియా కలిగే దోమలు పెరగకుండా ఆపుకోవచ్చండి.

మరి ఈ కాలంలో మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెప్పాను. మన వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉండేందుకు, ఐ మీన్స్ ఇప్పుడైతే పకోడీ తినాలి, బజ్జీ తినాలి, వర్షాలు పడుతున్నాయి, మొక్కజొన్న పొత్తులు తినాలనేటువంటి ఆశ కలుగుతుంటుంది కదా. ఈ పకోడీలు, బజ్జీలు లేదా పూరీలు చేసేటప్పుడు పిండిలో కాస్త నిమ్మరసం పిండితే ఎక్కువగా నూనె పీల్చుకోవట.

0: ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది. అది ఏడడుగులు అవ్వాలి? నీ పేరే పలకమంది, నీ ఊసులే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా. ఓ ప్రియ నేస్తమా,
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: వివిధ్ భారతి FM 101.3.

0: అదిరిందయ్య చంద్రం ఈ చిత్రానికి టిప్పు ఎంఎం శ్రీలేఖ ఆలపించిన పాట విన్నారు. పండుగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వినండి.
1: కొక్కో కోపమా కొత్త సిగ్గు దీపమా, కొక్కో కోపమా కొత్త సిగ్గు దీపమా, ఎర్రగా కందినమ్మా. పై పై పంటమా పట్టు నెగ్గు పందెమా, వెర్రిగా చిందినమ్మా. ఈ గయ్యాళి గంగమ్మ కోపం ఏ కొంప ముంచేందుకు, ఈ వయ్యారి వాగమ్మ వేగం కింద మీద చూడకుండా పొంగుతోంది ఎందుకో.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
3: స్టూడియోల సమయం చూస్తే 2:30 దాటి 44 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి FM 101.3 MHz పై సౌందర్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సౌందర్య సందరిలో చిరుమబడిగే సరదా సరదా ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 8662 4111 నంబర్కు వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేస్తారు, పెడన జోగానందరావు కలిసి అప్పల రాజుగారు, హాయ్ చిరుబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్, సాయంత్రం వరకు డాన్సే డాన్స్. అసలు ఆ డాన్స్ చేయాలంటే భోజనం చేయాలి కదండి. అప్పల రాజుగారు సదరి సదరికి స్వాగతం అంటున్నారు. తర్వాత హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి నవీన్ రజిత దివిజ, ఓ సూపర్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేశారండి, ఫేవరెట్ సాంగ్స్ అంటున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు, పాకాల మండలం నుంచి వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు జయరామ్ గారు. ఓకేనండి, స్వాగతం స్వాగతం. మహమ్మద్ జరిదిని శ్రీమాన జరిదిని ఉమ్మడి నుంచి పంపించారండి, స్వాగతం, వెల్కమ్ టు సందరి సందరి. నెక్స్ట్ ఎవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సందరి సందరి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మేరిసీ, వీరు కూడా బాగున్నారా సార్ అంటూ వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. నెక్స్ట్ తిరుపతి రుచి గారు తరాలపల్లి నుంచి స్వాగతం సందరి సందరికి, వెల్కమ్. నెక్స్ట్ నాగళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ సార్ భోజనం తిన్నారా, కుడుమూరు నుంచి పంపించారు, తిన్నారండి, మీరు తిన్నారా. నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, ముత్తిబాయి, వీరంతా దేవరపల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి పంపించారండి. హాయ్ అంటున్నారు. హాయ్ అండి, జాన్సన్ విజయవాడ నుంచి సందరి సందరికి స్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు. నెక్స్ట్ మామా జయంతిని స్నేహభాను జయని, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. ఏంటండి, కాఫీ పేస్టా, ఓ సూపర్, ఇంక నేను ప్రశ్నలు అడగలేదు. నెక్స్ట్ దస్గిరి సంధ్య, పొద్దుటూరు కడప జిల్లా నుంచి, జూనియర్ సాయి కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజులమణి జయన్న, చిరుబాబు గారు నమస్తే, హాయ్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. ఓకేనండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేనైతే ఫస్ట్ ప్రశ్న అడుగుతాను, నల్లని అడవి, ఓ అడవి అంటే భయం వేస్తుంటుంది కదా, చిన్నప్పుడు అడవి గట్టు మీద వెళ్ళాలి, అక్కడ చెట్లు చూడాలి, అడవిలో భలే కాయలు దొరుకుతాయండి, కలేకాయలు, తర్వాత రేగికాయలు, ఇంకొన్ని ఉన్నాయండి కదా, సూపర్ ఉంటాయి. బట్ అడవిలో, నల్లని అడవిలో తెల్లని దారి, అడవి నల్లగా ఉంటుంది చిన్న బాబు.

ఇది విచిత్రంగా వింతగా ఉంది అంటారా? లేదండి, అడవి నల్లని అడవి. నిది ఒక సామెత లాంటిది, పొడుపు కథ లాంటిది. పొడుపు కథే నల్లని అడవిలో తెల్లని దారి కదా. మీరు ఇప్పుడైనా నల్లని అడవిలో నడిచారా? అదేమిటో నాకు తెలిస్తే 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సందరే సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సరదా సరదా సాగే సౌందర్య సంతృప్తి ప్రోగ్రామ్ లో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న సమాధానం ఏమిటనేది మన ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ ద్వారా తెలియజేశారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ముందు ప్రశ్న ఏంటి చిన్నబాబు అంటారా? ఎస్, నల్లని అడవిలో తెల్లని దారి. ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421 నెంబర్ కు వాట్సాప్ చేయండి. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాలని చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారండి. వివి రెడ్డి గారు చిన్నోడా అంటున్నారు నన్ను, రైట్ ఆన్సర్ పంపిస్తూ. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. రత్నం గారు వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెట్టిన రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. తాతారావు గారు మన్నించండి. ఓకే, నెక్స్ట్ అక్కర్పాకర్ నుండి రమ సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓ సూపర్ కదా, అంగర కళాధర్ పేరు బాగుంది. శారద గారు న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఏలో నుంచి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపు తిరుపతి గారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారండి శ్రేయశ్రీ గారు. శిరీష గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు స్పేస్ బార్ కామ పోలీస్ స్టాపులు పెట్టండి. జీరెడ్డి ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ జీనిదిన్ శ్రీమారి జీనిదిన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. వీరు కూడా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారండి. ఎవరు, మీ పేరు అనుష, నేను నెల్లూరు జిల్లా నుంచి. నా పేరు అనుష అండి, నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి మెసేజ్ చేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, పొడుపు కథకు సమాధానం ఉంటే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం. సూపర్, వివరంగా వెళ్ళదీసి మరీ చెప్పారండి మీరు. నెక్స్ట్ సోమారెడ్డి గారు, రంగారావు గారు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్స్, రిత్విక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సరే. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి గౌరీ గారు రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ, హ్యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నార్జీ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, నల్లటి అడవిలో తెల్లటి దారి అంటే ఆహా, విజయ్ నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీధర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి వీరు, విజయవాడ నుంచి, గవర్నర్పేట నుంచి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, జోగులాంబ గద్వాల జిల్లా ఎం దేవి గారు పంపించి మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ విభజించి మురహరీశ్వర జానకి రాజు రైట్ ఆన్సర్. మొసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెరిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. సారీ అంటున్నారు ఎందుకు ఆయండి. స్టార్స్ సంధ్య అనంతపురం నుంచి, స్టార్స్ కాదే. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాలగొల్ల నుంచి రైట్ ఆన్సర్. ఫాలూజ్ గోపాలకృష్ణారావు కృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మండలం నుంచి పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అబ్బో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అట, పాత మ్యూజిక్ వినిపించగల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మ్యూజిక్ వినిపించలేకపోతున్నారు. ఒకలేళ కోసం మ్యూజిక్ వినిపించాలట వీరు తిరుపతుల బుచ్చయ్య గారు. ట్రై చేస్తారు ఈసారి అంటే నెక్స్ట్ షోకి. ఓకే, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ గడ్డ వంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి మండలం గద్వాల జిల్లా నుంచి. కొడుమూరు నుంచి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్, తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు ఎవరెవరో ఏమిటో. గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్యాలక్కి, మీరాబాయి, మొత్తిబాయి. రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు? గడ్డ వంకయ్య గారు. రైట్ ఆన్సరే కదా. అసలు ఆన్సర్ ఏంటి? నల్లని అడవిలో

తెల్లని దారి అదేనండి తలలో పాపిడి. చక్కగా ఇలా ముక్కు సూటిగా ఇట్లా దుమ్మిని పెట్టి అక్కడ నుంచి ఇలా నైస్ గా తీస్తారు కదా, అదే పాపిడి. రైట్ ఆన్సర్ పాపిడి. మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సాంద్రీ సాంద్రీ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎవరు పంపించారు దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడపల నుంచి, మీ బ్రాండ్ సాంగ్ రాలేదు సాయి కుమార్ గారు అంటున్నప్పుడు ఒక లైలా కోసం అట అబ్బో. తర్వాత నేను అది మ్యూజిక్ అడుగుతున్నారా పాట అడుగుతున్నా నాకైతే అర్థం కాలేదు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ ట్రై చేస్తానండి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ, దివ్యభాయ్, అజయ్, శృతి. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. లేట్ గా అందుతున్నాయి. రాజు గారు పేడన జోగానందనగర్ నుంచి తన పేరు ఊరు టైప్ చేసి రెడీగా ఉన్నారు. అబ్బో ఎంత స్పీడ్ గా ఉన్నారా. సరే అప్పలరాజు గారు ఇంకా మిగతా శ్రోతలందరికీ కూడా నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఏ చిత్రంలో ఉన్నదో చెబితే సరిపోతుంది. చిత్రం పేరు చెప్పండి, సినిమా పేరు చాలు, వినండి. ఎప్పుడైతే వినిపిస్తున్నానో ఆ పాట చిత్రం పేరు అయితే నేను చెప్పను. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సౌందర్య వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: మీరు వింటున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలోనిది?
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: సౌందర్య సాధనలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపించాడు. ఆ పాట ఏ చిత్రంలోనే అని అడిగితే ఎవరెవరు పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలం నుంచి ఓహోహోహోహో మాస్ జాతర మూవీ అట. నో, ఇది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా టైప్ చేస్తున్నారు. వివి రెడ్డి గారు, మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారు బాబోయ్ అంటున్నారు. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు గోన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్, మాధవి ఆంజనేయులు బోధన పచ్చపల్లి నుండి పంపించారు. హాయ్ నాన్న అట. హాయ్ నాన్న కాదే, కాదు. నెక్స్ట్ మహమ్మద్ జయదుని స్నేహభావన జయదు బొమ్మ నుంచి, ఈ పాట ఎప్పుడూ వినలేదు, ఇప్పుడే వింటున్నట్లు అనిపించింది చిన్నబాబు అంటున్నారు కదా. కానీ సాంగ్ వినడానికి చాలా బాగుంది. కానూరు నుంచి తాతారావు గారు జవాబు 1000 అనుకుంటున్నాను అంటున్నారు. కాదు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు? దరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ హాయ్ నాన్నట ఫ్యామిలీ. ఓకే, మధు ప్రసాద్ వారి ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. హాయ్ నాన్నట. సినిమా పేరు సింధూరు పువ్వాట, కొండేటి శ్రీదుర్గ అంటున్నారు. ఓకే, జిల్లా జయరాం పది పాకాల మండలి నుంచి పంపించారండి. ఆయిచిన బాబు ఎలా ఉన్నావట? చాలా ఉన్నా, చాలా బాగున్నానండి. కానీ ఆన్సర్ ఇక్కడ, ఈ పాట ఆర్యట్టు అబ్బా చంద్ర నుంచి ఎందుకు అంటున్నారు. ఎల్లప్ప యాదవ్ గారు, కాదండి నేను చెప్తాను. ప్లీజ్ అట, ఏంటి ప్లీజ్? నేను చెప్తాను కదా, రామకృష్ణారెడ్డి గారు కనకలూరు. అసలు ఎవరు పంపించలేదండి, ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేదు. నేను వినిపించినటువంటి పాట ఏంజిల్ చిత్రంలోనిది. ఎస్, ఇది 2017 విడుదలైన చిత్రం. ఓకేనా? విజయప్రకాష్ సత్యయామిని ఆలపించిన పాట. పాట వినడానికైతే సూపర్, చాలా చాలా బాగుంది కదా. అని మీరు ఎప్పుడు వినలేదు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చంద్రబాబు మరో ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా సమాధానాలు పంపించడానికి మరి పదండి పదండి ప్రశ్నలకు వెళ్ళిపోదామా? ఇది కూడా పొడుపు కథ లాంటిది, బట్ పొడుపు కథే. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అర్థవంతంగా పంపించండి. నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. అర్థమైందా?

నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులుంటారు కానీ అది ఇల్లు కాదు. నేనెవర్ని, మరి నేనెవరినో తెలిసిపోయిందా? 8662441414 నెంబర్కి వాట్సాప్ చేయండి. అర్థమైందా? మరలా చెప్పనా? నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులున్నారు కానీ అది ఇల్లు కాదు, మరి నేనెవర్ని? ఆన్సర్ తెలిస్తే 8662441414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్న నుండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు సాంద్రే సాంద్రే వి తీవ్రాజీ చిన్నబాబు.

నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కాదు కానీ ఇల్లు కాదు. లోపలైతే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు. నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8662411 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the banker to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి తెలిపారు. పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

స్టూడియోలో సమయం చూస్తే 3:03 దాటి 3 సెకండ్లు. మీరంతా చేంజ్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై సాందనే సాందనే వింటున్నారు. ఈ తీవ్రార్జీ చిన్నబాబు సాందరే సరే. నేను ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానాలు మన ఫ్రెండ్స్ అయితే పంపిస్తున్నారు. 8662441 నెంబర్కి అయితే వాట్సాప్ చేయమని చెప్పాను. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులుంటారు కానీ అది ఇల్లు కాదు, నేనెవర్ని? ఎట్ల వెంకటరెడ్డి గారు వీళ్ళు ఎక్కడి నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాజు గారు క్లూ. ఓ క్లూ కావాలా? సరే, అయితే ఆ ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, ఎలా చెప్పాలి? ఎస్, సర్వేంద్రియానం కదా, అసలు ఇంద్రియాలలోనే గొప్పదండి ఇది. సరే, పాకల మండలి నుంచి జయరామ్ గారు నోరట. హౌ, సర్వేంద్రియానంలోని నోరుందా? జిహ్వ చాపల్యం, నోరు. మనం ఏదైనా కావాలి అంటే

0: నాలుకకు రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తెచ్చుకొని తింటాం, అది నోరు కదా. నాలుక జిహ్వ చాపల్యం, నా కత్తి ఐ మీన్ చొరకత్తి లాంటి నాలుక అంటారే, అలా నాలుక నోరు కాదు. మహమూద్ నగర్ నుంచి నరేష్ మెరిసి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు, నోరట, నోరులో మనుషులు కనిపిస్తున్నారా? హౌ, ఇది ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? మాధవి ఆంజనేయులు గారు బోధన పత్రం వెళ్ళారు, నోరు కాదండి. కొండరెడ్డి చిత్తూరు మండలం కడప జిల్లా నుంచి, ఓ రైట్ ఆన్సర్. ఆయి చిన్నబాబు బాగున్నారా? ఆన్సర్ నోరు అంటున్నారు. ఎవరు ఎవరు మీ పేరు? విజయవాడ నుంచి పేరు లక్ష్మీ గారు. కాదండి నోరు కాదు. కేదరి విరేష్ రాజుల మండలి నుంచి, ఓహో అది తలుపు ఎక్కడుంటుంది? ఆహా అన్ని ఆల్బమ్స్కి అలా అంటారా, ఫోటో ఆల్బమ్ అంటున్నారండి. నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు, ఇది ఒక అందుకు కూడా రైటేనేమో. చిరుమాబు గారు సెకండ్ ఆన్సర్ చెప్పండి సార్ మరోసారి. సెకండ్ ఆన్సర్ ఐ మీన్స్ నల్లటి అడవిలో తెల్లడి దారి ఏమిటి అనండి, పాపిడి కదా.
1: In a social media post, Mr. Modi said that he is honored to receive the award. Earlier in his opening remarks during delegation-level talks with President Shavkat Mirziyoyev, Mr. Modi said that both countries are elevating ties to the level of a comprehensive strategic partnership. He also expressed happiness over the coincidence of the 15th anniversary of strategic partnership and 35th anniversary of the Independence Day of Uzbekistan.
2: सुखद संयोग से हम इस वर्ष अपनी स्ट्रेटेजिक पार्टनरशिप की 15th एनिवर्सरी भी मना रहे हैं. मुझे खुशी है इस विशेष अवसर पर हम अपने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने जा रहे हैं. हम इसके अंतर्गत ठोस लक्ष्य निर्धारित करते हुए आगे बढ़ेंगे.
1: Prime Minister Narendra Modi has said that Nasha Mukti Yuva for Viksit Bharat campaign is gaining momentum rapidly across the country. Sharing his thoughts in the Mann Ki Baat program on Akashwani this morning, Mr. Modi expressed happiness that the campaign with a goal for drug-free youth and a drug-free India is not merely a formality, as many people, especially the youth, are joining it in large numbers.
2: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
1: But the entire family and society bear the consequences. He commended those who raise awareness against drugs and step forward to help individuals struggling with addiction. The Prime Minister said lakhs of women are gaining new strength through the PM Swanidhi Yojana. He said this aspect of women empowerment is not discussed as much as it should be. Mr. Modi said women account for approximately 46% of the beneficiaries of the PM Swanidhi Yojana. The Prime Minister pays clean becomes the people's own commitment. It completely changes the identity of that place. Mr. Modi spoke to Krishna Shashadri from. He commended those who raise awareness against drugs and step forward to help individuals struggling with addiction. The Prime Minister said lakhs of women are gaining new strength through the PM Swanidhi Yojana. He said this aspect of women empowerment is not discussed as much as it should be. Mr. Modi said women account for approximately 46% of the beneficiaries of the PM Swanidhi Yojana. The Prime Minister said cleanliness has a remarkable quality. He said when the resolve to keep a place clean becomes the people's own commitment, it completely changes the identity of that place. Mr. Modi spoke to Krishna Shashadri from Mumbai, who has created a unique website, www.bharatrajya.com. By selecting any year in the website, people can easily find out which ruler ruled over which part of India at that time. He said this initiative by Mr. Krishna will help not only the history students, but also the people to learn about the past in an engaging way. The Department of Consumer Affairs has notified the Legal Metrology Indian Standard Time Rules 2026. The rules provide for Indian Standard Time, IST, as the common time reference across the country for legal, administrative, commercial and other official purposes. The common time reference will support accurate time stamping of banking and digital payment transactions, coordination of railways, airports and other transport systems, and also the coordination of emergency and other time-sensitive services. The death toll from flash floods in central Nepal has risen to 734 today, with more bodies being recovered. Nearly 2,500 people are still missing following the disaster. Bodies have been recovered from all 8 affected districts as rescuers race against time to search for those missing and rescue those stranded on the 5th day since the disaster. External Affairs Ministry spokesperson Vandhi Jaiswal said 108 Indian nationals have been rescued so far in Nepal following the flash flood tragedy. In a social media post, Mr. Jaiswal said that the contact was re-established with around 50 Indian nationals who were earlier uncontactable. Defending champions Germany will take on Spain in the Men's FIH Hockey World Cup 2026 at the Belfius Hockey Arena in Wavre, Belgium this evening at 8 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
3: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.

ఇప్పటి వరకు పొడుపు కథలు సరదా ప్రశ్నలు అడిగాను కదా, ఇప్పుడు ఒక జీకే ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాను. మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఎవరు పొందారు మీకు తెలుసు? తెలిస్తే 8662 4414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సౌందర్య సాధన వింటున్నారు, వీత్యురాజే చిన్నబాబు.

ఇండియన్ సమయం చూస్తే 3:16 దాటి 35 సెకన్లు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను, మన ఫ్రెండ్స్ అయితే పంపించారు ఎవరెవరో చూద్దాం. ఎవరు ఎస్ మురహరి యశోదా జానకిరాజు గారు పంపించారు వీక్లీ బజార్ నుంచి. రైట్ ఆన్సర్ ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ నుంచి సూపర్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. చాలా మంది పంపించారండి. ఓయ్ ఇంకెవరు, నెక్స్ట్ ఏలూరు నుంచి రాజు గారు పంపించారు కళ్ళు అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమన్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు ఇమ్మూడ నుంచి. గుండ్రూరు దాసరపల్లి నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతి మా కుటుంబ సభ్యులు కన్ను అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, కొండారెడ్డి సిద్ధపట్ట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్ర పంపించారండి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. జానకి రామ్, ఈ జానకి రామ్ అంటే అతని పేరు, రైట్ ఆన్సర్. నందిగామ నుంచి పంపించారు, కాదండి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా రైట్ ఆన్సర్, సారీ. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పైన ఆన్సర్ కింద మధ్యలో అలా కన్ఫ్యూజ్డ్ పంపించారు అందుకని. దస్కీర్ సంధ్య పొద్దుటూరు కడవల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తిరుపతి నుంచి శిరీషావు గారు పంపించారు రైట్ ఆన్సరే. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంపపురం నుంచి గ్రామ చిరంజీవి నాగభూషణ్ ఒక శివయ్య మంత పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. రేసోదు భాస్కర్ పుట్రెల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పాలంపాలయ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ కేదరి విరేష్ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ సూపర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి ప్రహరీశోది జానకి చెప్పాక. విజయలక్ష్మి గారు పంపించారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి పంపించారండి తిరుణగిరి ప్రకాష్, సుజాత, చోటు, కార్తికేయ రైట్ ఆన్సరే. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగరి బిజిరి వెంకటేష్, శ్యామల రైట్ ఆన్సర్.

అనుకోవటం ఏంటండి రైట్ ఆన్సర్. అది పుట్టపక్క మిరియాల తిరుమల ఆండాళ్ళు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ నుంచి పంపించారండి భాషా గారు, రైట్ ఆన్సరే. పేరైతే అర్థం కాకుండా పంపించారండి వీరు, కానీ రైట్ ఆన్సరే. ఓకే అక్తర్ గారా, ఓ సారీ, వారి ఫ్యామిలీ, రైట్ ఆన్సర్ పంపించారు. తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి తిరిగి సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు. వరల వరల పంపించారేటండి, రైట్ ఆన్సర్. ఉదగిరి నుంచి అనుష, ఓకే సమాధానం అంటే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం, ఎల్లప్ప యాదవ్ గారు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు, అనంతపురం నుంచి పంపించారనించి అక్తర్ గారు, రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న, రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చిన్నబాబు అంటూ పంపించారు దీప్తి ఫ్రమ్ ఓకే పెనుమూలు, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్, ఓకే థ్యాంక్ యూ అండి. నెల్లూరు నుంచి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ పంపిస్తూ. గడ్డం అంకయ్య గారు, కనకారావు పెండ, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా ఎవరు ఇద్దరు ఉన్నారు, ఓకే వీరు కూడా భాస్కర్ గారు, ఆశా శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సరే కదా. ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకేనా, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే ఈజీ ప్రశ్న అడగాలనుకుంటున్నాను, చాలా చాలా ఈజీ, మీరందరూ పంపించేస్తారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి ప్రశ్న. మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? మరలా రిపీట్ చేస్తున్నాను, మీ నాన్నగారి చెల్లెలు ఉంటారు కదా, వారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? నాన్నగారి చెల్లి మనవరాలు, ఆ మనవరాలి అన్న భార్య మీకేమవుతుందో ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సదరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. అల్లుడా మజాకా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వీడియో గీతం.

అంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పే సంద్రయ సంద్ర వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మీ నాన్నగారి చెల్లి గారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ ఎవరెవరో చూద్దాం.

అప్పలరాజు గారు పెడన జోగరందన కలిసి ఆయసిరి బాబు అల్లుల మధ్య కలిసి సినిమా పాట ఈ పాటతో నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది సార్ అంటున్నారు. అవునా, భోజనం చేసే డాన్స్ వేస్తున్నారా? కొండరెడ్డి చిత్తడి మండలం కడపజల నుంచి జవాబు అంటూ, ఓహోహో కాదండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఇవి వరుసలతో సంబంధించింది, మరదలు వదిన అంటున్నారు వీళ్ళు. ఎలా ఎలా, నేను అనుకున్న ఆన్సర్స్కి మ్యాచ్ అవ్వట్లేదండి. జాన్సన్ విజయవాడ నుంచి కోడలు అంటున్నారు. తిరుపతి నుంచి దేవసేన అమ్మ అంటున్నారు. మా మనవరాలు అంటున్నారు. మాది మంజులు బోధన పోచం నుంచి మనవరాలు అంటున్నారు. ఎస్ మనవరాలు అంటున్నారు తిరుపతి నుంచి. దీప్తి గారు మనవరాల ఎలా, సరే నేను చెప్తాను వివరంగా విపులంగా. విజయవాడ నుంచి విజయలక్ష్మి అక్క అవుతుందట. అబ్బో అక్క అక్క, నువ్వు ఎక్కడే కాదనుకుంటా కదా. ఓకే, నేమ్ పి జానకి రామ్ ఉమా. ఆన్సర్ వచ్చేసి కోడలు అంటున్నారు నందిగామ నుంచి. అక్కయ్య అంటున్నారు కొండేటి శ్రీదుర్గ గారు. అక్కయ్య అట, ఈ ఎక్కడ అక్కయ్య అండి, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య. నెల్లూరు జిల్లా దగ్గర నుంచి అనూష సమాధానం రైట్ ఆన్సర్. సూపర్ అండి, మీరు మీరు ఒక్కరే పంపారు రైట్ ఆన్సర్ నాకు తెలిసి. నెక్స్ట్ అక్రపాకు నుండి పంపించారు రమా గారు. కోడలు అంటున్నారు కాదు, కనకారావు బ్యాండ్ నుంచి. ఓ రైట్ ఆన్సర్ పంపారు మీరు కూడా. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎవరు పంపించారు, ఏమని పంపించారు, వదిన మరదలట. అబ్బా వదిన మరదలు ఎలా అవుతుంది. ఓకే, ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మనవరాలు అంటున్నారు. తిరుపతి నుంచి పంపించారండి వదిన, సుబ్రహ్మణ్యం గారు వదిన అని పంపించారు. ఓకే, పాలోజు గోపాలకృష్ణాచారి గారు కొంచెం జాగ్రత్తగా పంపించండి, అది రెండు ఆన్సర్స్ వద్దు, ఒకటే పంపాలి. వదిన కానీ మరదలు కానీ పాలంపాలి ఆలగడ్డ నందేళ్ళ నుంచి. ఎలా, సంధ్య అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఇక్కడ. ఓకే, కోడలు అవుతుందట. జగిత్యాల నుండి భూర్గారం నుంచి పంపించారు.

తిరుణగారి ప్రకాష్ సుజాత చోటు కోడలు అంటూ పంపించారు. వదిన గారి మరదలు గారి కేతడి పరిశ్రమ నుంచి వదిన లేక మరదలు అంటున్నారు కావచ్చు. రామకృష్ణరెడ్డి కర్ణాటక కర్ణాటక రాష్ట్రం నుంచి. రోసద్ భాస్కర్ గారు పుట్టిరాల. రైట్ ఆన్సరే భాస్కర్ గారు, రైట్ ఆన్సరే. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు పంపించారు. వదిన గారి మరదలు గారట, వదిన గారి మరదలు గారి అవుతుంది అంటున్న మోండ్రాయ గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర కాదు జయరాం పాకాల మండలి నుంచి. రైట్ ఆన్సరే పంపించారు మీరు కూడా, సూపర్. వదిన గారి మరదలు గారి అంటున్నారు కొత్తగూడ నుంచి, డిస్టిక్ ఇల్లందు నుంచి పంపించారండి. రాజేష్ ఖన్నా, ఆలూరి శ్రీనివాస్, ఆటో శంకర్ కాదు. అనంతపురం చర్రాధ గారు వదిన మరదలు అంట. అబ్బో తాళంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు. మేనత్త మనవడి భార్య, మరి ఏమవుతుంది చెప్పాలి కదా. వదిరికాయని మరదలు కానీ అవుతుంది దస్తగిరి సంధ్య. ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఆన్సర్ ఏది మరి? మస్తాన్ గారు వారి కుటుంబ సభ్యులు, రాంగ్ ఆన్సర్. వదిన గారిని మరదలు అంటున్నారు మురహరేశ్వర జానకిరాజు గారు. ఎస్ఎం భాష గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారండి. భాష గారు అప్పలరాజు గారు అబ్బా ఒకటే పంపించాలి, మేనకోడలట అబ్బు మర అక్కడ ఒకటే పంపించాలి. నాగార్జున లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారండి. ఆన్సర్ ఈస్ వదిన అంట కాదు. మహమ్మద్ జరిద్ర శ్రీభాను జరిద్ర పంపించారు వదిన మరదలంటూ. అనంతపురం నుంచి అక్తర్ వదిన మరదలట. భాస్కర్ పెడిన కోడలట అబ్బో. దీప్తి ఫ్రమ్ ఓకే దీప్తి గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు మరొకటి నుండి ఈశ్వర్య చెల్లెలే అవుతుందట. అబ్బా చెల్లెలేక, మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య, అక్కడ చెల్లి మనవరాలి వెళ్ళింది చెల్లెలేదు. సరే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారండి. వదిన మరదలు అంటున్నారు. తరాలపల్లి చెరుపుత్ర బుచ్చయ్య గారు, ముల్లగిరి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? పాలజు గోపలకృష్ణచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. పండి సత్యశ్రీ యూకే నుంచి పంపించారండి. యూకేనా, తెనాలి అంటారు కదా. సరే తెలియదు అంటున్నారు ఎవరు? తిరుపతి నుంచి ప్రకాష్ గారు. నేను చెప్తాను, ఓ భార్య అవుతుందట కొండేటి శ్రీదుర్గ గారు. ఏం ఆలోచిస్తున్నారండి మీరు అక్కడ? సరే సరే అప్పలరాజు గారు పెడన జోగనందన కాల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్, సూపర్ సూపర్. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారం, ఓకే ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు తర్వాత ఎవరు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. ఏదైనా రైట్ చెప్పు అంటున్నారు. ఆహా మీరు పంపించింది రైటే. రామకృష్ణరెడ్డి గారు గనగలూరి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి పంపించారు ప్రకాష్. శ్యామల ఓ తోబుట్టు అట. అబ్బా కాదు దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు. ఆలోచించకుండా జవాబు పెడుతున్నాను చెల్లి కానీ అక్క కానీ. అవునా, ఇది ఎక్కడ గొడవండి? నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య అండి నేను అడిగేది. అక్క చెల్లి ఎలా అవుతుంది? రంగారెడ్డి జిల్లా ఎక్కలేవ నగర్ నుంచి వీలే వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. భాస్కర పెడన రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపడి నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి, జవాబు ఏంటి, ప్రశ్న ఏంటి? మీ నాన్నగారి చెల్లి, నాన్నగారి చెల్లి మేనత్త అవుతుంది. మేనత్త మనవరాలి కోడలు అవుతుంది. కోడలు అన్న అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య ఏమవుతుంది? కూతురు. మరలా చెప్పనా? మన నాన్నగారి యొక్క చెల్లి మేనత్త అవుతుందండి మనకి. మేనత్త మనవరాలు ఏమవుతుంది? మనకి కోడలు అవుతుంది. కోడలు అన్న అవుతుడు, అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య కూతురు. రైట్ ఆన్సర్ బాబరి. మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. చాలా సింపుల్ ప్రశ్న, మీరు రకరకాలుగా డిఫరెంట్గా పంపించారు. అయ్యి బాబు ఇది కూడా తెలియదా ఏమిటా అనుకున్నాను, కానీ రైట్ ఆన్సర్ బాబరి మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామాయణం మహాభారత ఇతిహాస గ్రంథాలే కాదు, చాలా మన దివ్యమైన పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్ ఉంది, బైబుల్ ఉంది. అయితే రామాయణ గ్రంథాన్ని తమిళంలో రాసింది ఎవరు? నా ప్రశ్న అండి ఇది. తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662488141 నెంబర్కు ఆన్సర్ పంపించండి. అర్థమైంది కదా, రామాయణాన్ని తమిళంలో రచించిన రచయిత ఎవరు?

0: 8662411 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై వింటున్నారు సాందరి సాందరి విత్యురాజే చిన్నబాబు.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నచ్చిన ఫుడ్డు వెత్తని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు, తగ్గినవన్నీ పక్కన పెట్టి పట్టరము పట్టు, వెయ్యర సయ్యంటు నడుం చుట్టు ఉడుం పట్టు, చిందయ్యరయ్యంటు పదం వింటూ పద అంటూ.
1: ప్రేమ ఖైదీ చిత్రంలో అంత్యాక్షరిలో సుశీలమ్మ గారు బాలు గారు పాడిన పాటలు విన్నారు కదా, సూపర్బ్ కదా. ఘంటసాల గారు, చిత్ర గారు, జానకి గారు ఆలపించిన పాటలు సుశీలమ్మ గారి గళంలో వింటే ఎలా ఉంటుందో కదా, వినేశారు సూపర్ కదా. సౌందర్య సాంద్రిలో మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ముందు ప్రశ్న చిన్నబాబు అంటారా, తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిసిపోతే 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయమన్నాను. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీర్దిన స్నేహభాను జీర్ణిద్దిన కూతురు అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి, హాయ్ చిన్నబాబు, రేడియో సెట్ లో ప్రసారం సరిగా రావడం లేదు, డిస్టర్బ్డ్ గా ఉంది, ఆగి ఆగి వస్తుంది, ఆగమని చెప్పావా అప్పలరాజు, గమనించగలరు? సరే ఇక్కడ చెప్తానండి ఇంజనీర్ సార్, వాళ్ళకి వారు సరిచేయొచ్చేమో మేబీ. క్యాదర్ యురేష్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు కొత్తగా నూతనంగా వస్తున్న శ్రోత భయ్యా కూతురు అవుతుందని పెట్టారు, మీ పేరు కూడా పంపిస్తే నేను చక్కగా చదువుతాను కదా. ప్రకాష్ గారు, విడి ప్రకాష్ గారు పంపించారండి, ఊరు పేరు ఎక్కడో, పేరైతే ప్రకాష్ వీరి పేరు, కూతురు అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కొత్తగా వస్తున్న శ్రోత స్వాగతం అండి, సుస్వాగతం. ఇలానే మీరు వివిధ భారతికి వాట్సాప్ చేస్తూ ఉండండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి దేవసేన గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం, ఎవరు, ఓకే దర్శన్ గారా, సాయి దర్శన్ అండ్ శేషసాయి గారు, రోహన్ గారు పంపించారండి, రైట్ ఆన్సర్. కనకారావు పెడిన రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు వాల్మీకి అంటున్నారు, నేను అడిగింది ఐ మాస్కింగ్ తమిళ్, తమిళంలో రామాయణాన్ని రచించిన రచయిత అడిగానండి తాతారావు గారు. నెక్స్ట్ కొత్తగూడెం డిస్టిక్ నుంచి ఇల్లందు నుంచి పంపించారండి అల్లూరి శ్రీనివాస్, ఆటో శంకర్, రాజేష్ ఖన్నా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్ ఉదయ జానకి రాజు, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పెళ్లగొండ్ల కాలనీ నుంచి మల్లగిరి విజయకుమార్ గారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామాయణాన్ని తమిళంలో రచించారు అంటూ పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దీప్తి వీరు పంపించారు, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం తర్వాత గారు రైట్ ఆన్సర్. కవి చక్రవర్తి అంటున్నారు, కవి చక్రవహ అని బిరుదు చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. ఉదయగిరి నుండి అనూష గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. జగిత్యాల జిల్లా నుంచి బుగ్గారం నుండి పంపించారండి తిరుణ గారి, ప్రకాష్, సుజాత, చోటు కార్తికేయ, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి విజయవాడ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడని రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. ఎస్ఎం భాష మైదుకూరు నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సర్ విజయవాడ నుంచి. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. మధు ప్రసాద్ తలంపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం ఛాన్సర్, రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. చాలా చలాకీ ప్రశ్నలు వేస్తుంటారు, బాగున్నాయి వింటున్నాము, రామాయణాన్ని తమిళంలో రచించిందంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వినిపిస్తున్న పాట సూపర్ అండి,

అన్ని పల్లవులు కలిపి హైలైట్ లా ఉంది ఈ పాట. ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు? మీకు బాగుంటాయి, మీరు సూపర్ అండి. చిరుబాబు గారు అంటున్నారు, బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ అండి. అది అంత్యాక్షరి అండి, ప్రేమ ఖైదీలో అది. నెక్స్ట్ ఆదూర్ నుండి రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ వారి ఫ్యామిలీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, నిజాంపేట జిల్లా విజయ్ కుమార్ గారు పంపించారు, మెదక్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తమిళంలో రామాయణ మొదటిసారిగా ఆహా మహాకవి అంటూ పంపించారండి. ఎస్ సూపర్. ఎల్లప్ప గారు యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుమారి లక్ష్మి వెంకటేష్ మా నేమ్స్ అంటూ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు వీరంతా. వరకొండ నుండి ఈశ్వరమ్మ, విశ్వరయ్య, కమ్మన్న. అబ్బా ఆన్సర్ చెప్పేశాను తమిళంలోని. తరాలపల్లి నుంచి పంపించారండి జరుపతుల బచ్చయ్య గారు. తమిళంలోనే మరి, తమిళంలో అని ఆపేశారు. ఆన్సర్ ఇక్కడ మహమ్మద్ జైనుద్దీన్ శ్రీనివాన్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగుల రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్. రాజండి జయన్న కూతురు అంటే ఇప్పుడు పంపించారు. ఎస్ సురేంద్ర గారు, సురేంద్రనాథ్ పంపించారండి. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. దేశిరెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు? ఓకే, అంజన బాబు గారు పంపించారండి పాలవోయి నుంచి రైట్ ఆన్సర్. కంబన్ తమిళ్ అంటున్నాడు దొడ్డదేవరపాడు నుంచి ప్రకాష్ రాజ్ శ్యామలారాణి. నేను ఇంత ఆన్సర్ చదివేశాను, ఎవరు పంపించకండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపండి. మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే తమిళంలో రామాయణాన్ని రచించింది కంబన్. రైట్ ఆన్సర్ పంపండి. మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 3:46 దాటి 50 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వింటున్నారు సందడి సందడి విత్ యువరాజ్ చిన్నబాబు. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. ఇప్పుడు వినబోతున్న పాట ఏ చిత్రంలోనిది? ఆన్సర్ తెలిస్తే 8662 4888 14 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట మాత్రం జాగ్రత్తగా వినండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: నేను ఒక పాట అయితే వినిపించాను, మరి ఆ పాట ఏ చిత్రంలోనైతే అడిగాను, మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు. ఎవరెవరు పంపించారు, ఏం పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందన కాలిచ ఆన్సర్ ఎక్కడండి? అప్పలరాజు గారు అసలు ఆన్సరే పంపించలేదు. అనుకున్నాము సాంగ్ ఇంకా రాలేదు అని క్వశ్చన్ లో చిన్నబాబు అంటున్నారు. సాంగ్ క్వశ్చన్ లో లేదు, నేను వినిపించే పాట ఏ చిత్రంలో ఉండేది అని అడిగాను దస్తగిరి సంజయ్ గారు. ఓహో, సాంగ్ ఇంకా రాలేదా? నాకు అయితే ఆన్సర్ అర్థం కదా. ఈ క్వశ్చన్ లో ఏమిటంటే, నేను సాంగ్ వినిపించాను, చిత్రం పేరు చెప్పమన్నానండి. ఓకేనా? వినండి, సినిమా పేరు చెప్పండి. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా? దేవసేన తిరుపతి నుంచి పంపించారండి. ఏం పంపించారు? ఓ, సూపర్ సూపర్ సూపర్. మీరైతే రైట్ ఆన్సర్ పంపించారండి. ఎలా తెలిసిందండి దేవసేన గారు? అనంతపురం నుంచి, పిల్లగొండ్ల కాలనీ నుంచి ముల్లగిరి విజయ్ కుమార్ గారు. బంగారు రాజు అట. ఆహా, కాదు, అనంతపురం రామశింగోడ్డి కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు. ఓహో, రైట్ ఆన్సరే. మీ ఆఖరి ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్ పంపించారు. తెలిసిపోతుంది ఏంటి అబ్బాయిలకి? తెలియదండి అంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారండి అంటున్నారండి వీరు. ఓకే, దీప్తి గారు, నేను చెప్తానండి. గోనా బుద్ధారెడ్డి, పాలంపాలి, ఆలగడ్డ, నదినిద్ర నుంచి పంపించారండి. ఏంటది ఆన్సర్ ఎక్కడ? నెక్స్ట్ ఎవరు? సంధ్య అనంతపురం నుంచి పంపించారండి. కాదండి, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు, తిరుపతి నుంచి. ఓకే, రైట్ ఆన్సరే. ఎస్ఎం భాషా గారు పంపించారు. ఆన్సర్ లిటిల్ హార్ట్స్ అట. కాదు, మైదుకూర్ జాఫర్ పోలరంగడు చిత్రంలోనిది ఈ పాట అంటున్నారు. ఆహా, కాదు. నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన జోగర్ధన కలిసి అప్పలరాజు గారు ఎలా కనిపించారు? మీరు కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నారా ఉప్పు? రైట్ ఆన్సరే. మహమ్మద్ చరిద్ర శ్రీవారి చరిద్రన్, మీరు వినిచ్చిన పాట విన్నాం కానీ సినిమా పేరు అయితే ఎప్పుడూ తెలియట్లేదు. పాట అయితే విన్నారట, నేను చెప్తానండి. అంజనబాబు గారు పంపించారండి. రైట్ ఆన్సర్, సూపర్. ఉరకొండి ఈశ్వరయ్య, ఈశ్వర్ కృష్ణాష్టమి. కాదు, సందరి సుందరి చిత్రంలో చిన్నబాబు పాడిన పాట. అబ్బా, సూపర్ సూపర్. అసలు ఇది దీనికైతే మీరందరూ ఓ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పాట నేనే పాడానట. సరిపోయింది సమ్మడం. ఆ పాట పాడింది నేను కాదు, కానీ చిత్రం పేరు అడిగాను. నెక్స్ట్ ఆత్మగురి రాజశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. రాజశేఖర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు గుడ్ నూన్ చెప్తున్నారు. సరే, అసలు ఆన్సర్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరు పంపరేమో అనుకుంటున్నాను, కానీ అయితే పాట విన్నారు. ఈడు గోల్డ్ హ్యా ఈ చిత్రంలో ఉందన్నమాట. సందరి సందరి వింటే నడు విత్తి రాజ్ చిన్నబాబు స్టూడియోలో సమయం చేస్తే 3:54 దాటి 53 సెకండ్లు అయింది.

ప్రశ్న గెట్ రెడీ. స్వాతంత్ర్య భారతం దేశానికి తొలి హోం మంత్రి ఎవరు? స్వతంత్ర భారత్కు తొలి హోం మంత్రి ఎవరు? అర్థమైందా? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్య అంశాలతో భరత్ రత్నాకర్. వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ సంచికలో నేడు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భవితను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్టంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల అంతర్వలయ రహదారి అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఫీజుల పెంపును వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ 3 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్టంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు సంబంధించి ఐచ్ఛికాల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇప్పటికే 14,548 మందితో కూడిన మెరిట్ లిస్టును విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలు, మెడికల్ లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆయా మరణాల వివరాలు జనన మరణాల రిజిస్టార్లకు సకాలంలో అందించలేకపోవడంతో మరణాల నమోదు ఆలస్యమవుతోందని పేర్కొంది. జలజీవన్ మిషన్లో భాగంగా చేపడుతోన్న మల్టీ విలేజ్ స్కీమ్ బల్క్ వాటర్ సప్లై పథకాల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 956.77 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు. Thank you.

స్వాతంత్రంలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, స్వతంత్ర భారతదేశానికి తొలి ఓ మంత్రి ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు?

ఆత్మగారి నుంచి తాటి పాము రాజశేషు గారు రైట్ ఆన్సర్ పంపించారండి, మీరు పంపిందైతే రైట్ ఆన్సర్. తర్వాత మీరు నిజంగా గోల్డే ఓ సారు అంటున్నారు, నేను గోల్డా? లాస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు? ఆర్జీ జో గారు. వావ్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా షోకు మీరు వాట్సాప్ చేసినందుకు. మన సందరి సందరిలో మన ఆర్జే జో గారు కూడా, జ్యోతిమ్మ గారు కూడా పాల్గొన్నారు, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ అయితే లైవ్లో, అబ్బో రాంగ్ అయితే లైవ్లో చదవకండట, ఇది పెద్ద తోడి. మీరు పంపించింది రైటే అండి జో గారు. నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య గారు పంపించండి, సూళ్లూరుపేట మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి.

రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధగారు హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హౌసింగ్ బోర్డు కాల్ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్. దొంతి రమేష్ గారేట రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్కిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిల్లగుండ్ల కాల్ నుంచి ముళ్ళగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటూ పంపించారు. ఇండిపెండెన్స్ డే ఇండియా అకౌంట్ రైట్ ఆన్సర్ పంపించారు. సురేంద్రనాథ్ ఓకే ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు పంపించారండి రైట్ ఆన్సర్. వారి కుటుంబ సభ్యులు వీడు గోల్డ్ హ్యా అనే సినిమాలో అంటూ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు రైట్ ఆన్సర్. కాపీ పేస్ట్ అంటే అదైతే ఉప్పు అందింది వీరికి. సారీ అండి. తర్వాత ఎవరు ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకి రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. మామ జైనుద్దీన్ శ్రేయవారు జైనుద్దీన్ గారు పంపించారు రైట్ ఆన్సర్. అంజనబాబు గారు పంపించారు పాలబోయి నుంచి రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెనల జోగరాధరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు తలంపాడు నుంచి పంపించారండి మధు ప్రసాద్ గారు రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్. నేను 2 సార్లు ఆన్సర్ పెడుతున్నా మీరు చదవడం లేదు, ఎందుకు అలాగా మీరు అడిగిన ప్రశ్న సవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవునా, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష గారా, ఓకే బహుశా స్కిప్ అయిపోయిందండి, ఇప్పుడు చదివాను కదా ఇంకోసారి చదవను. ఉదయగిరి నుండి అనూష డానియల్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఓకేనా. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి పంపించారండి నరసింహారావు గారు రైట్ ఆన్సర్. మీరు వినిపిస్తున్న సాంగ్ మై ఫేవరెట్ అండి అంటున్నారు. వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు మై ఫేవరెట్ అండి అంటున్నారు. అప్పట్లో ఒక దుమ్ము రేపిందట ఈ పాట. అబ్బో. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి ఆన్సర్ వచ్చేసి నేనైతే రివీల్ చేశాను. మొట్టమొదటి మన స్వతంత్ర భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకున్నారు ఉక్కు మనిషి మీరు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు. వావ్. లంక కృష్ణారావు గారు రైట్ ఆన్సర్. ఈరోజు అందరి సదస్సు సూపర్ అండి జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. వావ్. జ్యోతి మేడం గారికి హాయ్ చెప్పండి అంటున్నారు శ్రోత. ఎస్ రమేష్ గారు ఓకేనండి. మేడం మీకు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. నాకైతే అందిన ఆన్సర్స్ అయితే ఇవి. అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమీపిస్తే 4:08 దాటింది. మరి 8 నిమిషాలు దాటి 5 సెకండ్లు. వివిధ ఈనాటి వివిధాలో ఒకే చిత్రం నుంచి పాటలు విందాం. అందుకంటే ముందు ఒక పాట విందాం. ఎప్పుడో విన్న పాట ఇది, బట్ చాలా మెలోడియస్ గా ఉండే పాట. ఇద్దరు చిత్రం నుంచి వింటున్నవింటండి వివిధ భారతి FM 101.3 MHz పై వివిధ.

మాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్

0: 85% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: స్టూడియోల సమయం చూస్తే 4:15 దాటి 14 సెకండ్లు అయిపోయింది. వివిధ ఒకే చిత్రంలోని పాటలు సీతీయ చిత్రం నుంచి మరి పాటలు విన్నాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన చంద్రబోస్ గీతం.

అతడు ఎవరతడు ఎవరు ఆసముజ్వలమూర్తి ఆసమున్నత కీర్తి ఎవరతడు ఎవరతడు ఎవరు.

పాదం కుదిపితే తేజోవలయం తీండ్రిస్తుంది, పాదం ఉరిమితే జలధరాత్మజ

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర శక్తుల దురంతాలతో అతలాపతలమవుతుందే. చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

మీరింత వరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు సేతి చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 17 సెకండ్లు. నేనైతే టాటా బై బై చెప్పే సమయం కూడా ఆసన్నమైంది కదా. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు వింటున్నామండి.

ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. వీరిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికిస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్. అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడిబారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవులు సరిగ్గా వినపడవు. జీర్ణశక్తి తగ్గుతుంది. మతిమరుపు పెరుగుతుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. దంత సమస్యలు ఏర్పడతాయి. బరువు తగ్గుతారు. వంగి నడవాల్సి వస్తుంది. చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది. మాట తడబడవచ్చు.

వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు, డిప్రెషన్ కి లోన్ కావచ్చు, ఒంటరితనానికి లోన్ కావచ్చు, ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు, మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి, పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలినడకలు అలవాటు చేయాలి. యోగా మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు, RBI అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: గజ్జా బొబ్బలా,
8: సైబాల్.
7: నడుగుల కామరా,
8: సైబాల్.
7: వరద పుల్లా,
8: సైబాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వింటారు లలిత భక్తి గీతాలు.

0: మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
4: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
6: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
4: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
5: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
4: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
6: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
4: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
5: ఆకాశవాణి తిరుపతి FM 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు పారిశుద్ధ్య విభాగం సుజలాం భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా డేటా షేరింగ్, వివిధ వ్యవస్థల మధ్య అనుసంధానత, భాగస్వాముల ఆమోద విధానాన్ని ప్రకటించింది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక పాలనా సంస్థలు ఆమోదించిన భాగస్వాముల మధ్య గ్రామీణ తాగునీటి డేటాను పంచుకునేందుకు, నిర్వహణకు సురక్షితమైన, సమగ్ర, పరస్పర అనుసంధాన జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ విధానం భారతదేశ గ్రామీణ తాగునీటి రంగాన్ని కేవలం మౌలిక వసతుల కల్పన స్థాయి నుంచి భరోసాతో కూడిన బాధ్యతాయుత సేవల ఆధారిత తాగునీటి సరఫరా దిశగా నడిపించడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది మౌలిక సదుపాయాల జీవితకాల నిర్వహణ, వనరుల స్థిరత్వం, సేవల భరోసా, పౌర కేంద్రీకృత జవాబుదారీతనం, సాక్ష్యాధారిత నిర్ణయాలను సమర్థించేందుకు సమగ్ర వ్యవస్థను అందిస్తుంది, పాలనా సూత్రాలను అందిస్తుంది. సంస్థాగత జవాబుదారీతనం, గోప్యత, సైబర్ భద్రతను కాపాడుకునేందుకు, సమాచారాన్ని సజావుగా మార్చుకునేందుకు వీలుగా సాధారణ గుర్తింపులు, ప్రామాణిక మెటాడేటా, పరస్పరం అనుసంధానించగల రిజిస్ట్రీలు, సురక్షిత డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తుంది. తాగునీరు పారిశుద్ధ్య విభాగం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ సంస్థలు అధికారిక భాగస్వాముల మధ్య నిబంధనలతో పరస్పర సహకారంతో పనిచేసే డేటా మార్పిడిని సాధ్యం చేయటమే ఈ విధాన ముఖ్య ఉద్దేశం. పంచాయతీ కేంద్రీకృత పాలన, పౌరుల భాగస్వామ్యం, ఫిర్యాదుల పరిష్కారం, భాగస్వామ్య ఆస్తుల పర్యవేక్షణ, గ్రామీణ తాగునీటి వ్యవస్థలో సేవల జవాబుదారీతనాన్ని ఈ వ్యవస్థ బలపరుస్తుంది. ఆమోదించిన నిర్దిష్ట ప్రయోజన ఆధారిత ప్రవేశ వ్యవస్థల ద్వారా నిర్వహణ, మరమ్మత్తులు, నీటి నాణ్యత పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల నిర్వహణ, ముందస్తు నిర్వహణ, భౌగోళిక, స్థానిక ప్రణాళిక, డిజిటల్ ట్విన్స్, కృత్రిమ మేధ ఆధారిత అనలెటిక్స్, నిర్ణయ మద్దతు వ్యవస్థలకు సంబంధించిన వినూత్న పరిష్కారాలను భాగస్వాములు అభివృద్ధి చేయవచ్చు. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విన్నారు. ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇప్పుడు ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ 80 పోస్టులు కలవు, అన్రిజర్వ్డ్ 29 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 8 పోస్టులు, ఓబీసీ కేటగిరీ 18 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 15 పోస్టులు, ఎస్టీ కేటగిరీ 10 పోస్టులు. అదనంగా దివ్యాంగులకు 3 పోస్టులు కలవు. అర్హత డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కంపెనీల లేదా లేబర్ల లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్హత. వయస్సు జనరల్ ఈడబ్ల్యూఎస్లకు 35 సంవత్సరాలు, ఓబీసీలకు 38 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 40 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూలతో షార్ట్ లిస్ట్ చేస్తారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు ఉండదు, మిగతా వారికి 25 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 11 సెప్టెంబర్ 2026. సందర్శించవలసిన వెబ్సైట్ https://upsc.gov/

scionline.nic.in/ORA/. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజిన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
6: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగానికి స్వాగతం. నిన్న మనం ఆగస్టు 21 నుంచి 27 వరకు జరిగినటువంటి ముఖ్యమైన విషయాల సమాచారం మనం విశ్లేషణాత్మకంగా పరిశీలించాం. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే, అసలు ఈ అంశాలన్నీ కూడా మన పోటీ పరీక్షలకు ఏ రకంగా ఉపయోగపడతాయి, వాటిని పోటీ పరీక్షల దృష్టిలో ఏ రకంగా మనం తీసుకోవాలి అనే విషయాలు మనం ఈరోజు పరిశీలిద్దాం. ఎందుకంటే పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ లో మనం ప్రిలిమ్స్ అంటే ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్, అలాగే మెయిన్ మెయిన్ కాన్సెప్ట్స్, ఇంకా బ్యాక్గ్రౌండ్, అనలిటికల్ డైమెన్షన్స్, ప్రాబబుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపితే ఆ విధానం చాలా బాగుంటుంది కదా, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఈరోజు మనం ముఖ్యమైన తాజా అంశాలని అధికారిక ప్రధాన వనరులతో క్రాస్ చెక్ చేసుకుని ఆగస్టు 21 నుంచి 27 వరకు పోటీ పరీక్షల కోసం ఒక డీప్ ఇంటెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అనేది మనం చూద్దాం. ముందుగా భారత్ చైనా సరిహద్దు చర్చలు ఏమిటి అనేది చూస్తే, 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ టాక్స్, ఎస్ఆర్ టాక్స్ అని అంటారు. ఇది చాలా అత్యంత ముఖ్యమైన అంశం. ఆగస్టు 25, 2026 బీజింగ్లో భారత్ చైనా మధ్య 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఎస్ఆర్ చర్చలు జరిగాయి. అంటే ప్రత్యేక ప్రతినిధుల చర్చలు జరిగాయన్నమాట. భారతదేశం తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా తరపున వాంగ్ యీ పాల్గొన్నారు. ఈ చర్చల్లో సరిహద్దు ప్రశ్నతో పాటు ద్వైపాక్షిక సంబంధాల మీద విస్తృతంగా చర్చ జరిగింది. ఈ చర్చల్లో అత్యంత ముఖ్యమైన 8 ఫలితాలు వచ్చాయి. అవి ఏమిటంటే, సరిహద్దుల్లో శాంతి ప్రశాంతత కొనసాగించాలి, 2005 అగ్రిమెంట్ ఆన్ పొలిటికల్ పారామీటర్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా బౌండరీ సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ మీద చర్చ కొనసాగించాలి, ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ బౌండరీ డీలిమిటేషన్, ఇంకా వర్కింగ్ గ్రూప్ ఆన్ బోర్డర్ మేనేజ్మెంట్, ఈ రెండింటి ద్వారా ముందుకు వెళ్లాలి, LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద తలెత్తే పరిస్థితులను డిప్లొమాటిక్ అలాగే మిలిటరీ ఛానల్స్ ద్వారా ముందుకెళ్లాలి, మరో 2 సైనిక సమావేశ స్థలాలు అలాగే ఈస్టర్న్ ఇంకా మిడిల్ సెక్టార్స్ లో 2 అదనపు మిలిటరీ హాట్ లైన్స్ ఏర్పాటు చేయాలని అంగీకరించారు. కైలాష్ మానసరోవర్ యాత్ర, బోర్డర్ ట్రేడ్, ట్రాన్స్ బోర్డర్ కోఆపరేషన్ పెంచాలి, ఇంకా సరిహద్దు నదుల మీద హైడ్రోలాజికల్ డేటా షేరింగ్ కొనసాగించాలి, సంబంధిత MOUs మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పునరుద్ధరణ మీద చర్చించాలి. ఇక 26వ SR టాక్స్ అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్ టాక్స్

భారత దేశంలో 2027లో జరగనున్నాయి. అయితే ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అంటే, ఇది కేవలం బోర్డర్ మీటింగ్ మాత్రమే కాదు, ఇది మూడు స్థాయిల్లో ముఖ్యమైనది. సెక్యూరిటీ, దాని నుంచి డిప్లొమసీ, దాని నుంచి ఎకనామిక్ రిలేషన్స్. ఈ మూడు స్థాయిలో మనం

ఇండియా చైనా బౌండరీ క్వశ్చన్ బౌండరీ సెటిల్మెంట్స్ కు పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ని అందిస్తుంది. అందువల్ల పరీక్షల్లో 2005 అగ్రిమెంట్ బౌండరీ క్వశ్చన్ ఇక పొలిటికల్ పారామీటర్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అనే లింకేజ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా WMCC అంటే ఏమిటి? వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బోర్డర్ అఫైర్స్. మరొకసారి చెప్తాను, WMCC అంటే వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బోర్డర్ అఫైర్స్. ఇది బోర్డర్ మేనేజ్మెంట్ ఇంకా కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేసిన మెకానిజం. దీనికి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాసే పరీక్షలు అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్, అట్లాంటి పరీక్షల్లో మనం ఏ విధంగా మనం దీన్ని చదవాలంటే, పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ది LAC ఇస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్. ఈ స్టేట్మెంట్ ని మనం ఇలా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాల్సిన పరీక్షల్లో ఉపయోగించవచ్చు. పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ది LAC ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్. ఇక ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఒక రకంగా ఇలా ఉండొచ్చు. భారత్ చైనా 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ చర్చలకు సంబంధించి ఇప్పుడు చెప్పబోయే వాటిలో సరైనవి ఏవి అని అడగొచ్చు. ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ బౌండరీ డీలిమిటేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండవది, ఈస్టర్న్ మరియు మిడిల్ సెక్టార్స్ లో మిలిటరీ హాట్ లైన్స్ పెంచాలని నిర్ణయించారు. మూడవది, 26వ SR టాక్స్ 2027లో భారత్ లో జరగనున్నాయి. ఇవి ఈ మూడిట్లో ఏవి సరైనవి అంటే ఈ మూడు సరైనవి. ఇది పరీక్షల యాంగిల్లో మనం చూడాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఇక ఇప్పుడు మనం నేపాల్ టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి చూద్దాం. హిమాలయాల్లో క్లైమేట్ చేంజ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ఆగస్టు 26-27లో నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించినటువంటి భారీ ఫ్లాష్ ఫ్లడ్ ఈ వారంలో అత్యంత ముఖ్యమైన ఎన్వైరన్మెంట్, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కలగలిసిన అంశం. భోటేకోసి ప్రాంతంలో భారీ వరదలు సంభవించి రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులను దెబ్బతీశాయి. భారతీయులతో సహా అనేక మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అయితే ఇది పరీక్షల్లో ఎందుకు ఒక అంశంగా రావచ్చు అంటే, ఇక్కడ ఒక సంఘటనలో కనీసం 5 సిలబస్ ఏరియాలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, రెండవది క్లైమేట్ చేంజ్, మూడవది గ్లేషియల్ హెజార్డ్స్, నాలుగవది డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐదవది ఇండియా నేపాల్ రిలేషన్స్. ఇక ఇండియా నేపాల్ రిలేషన్స్ అయితే ఇక్కడ గ్లేషియల్ హెజార్డ్స్ అంటే ఏమిటి? హిమనదులు, మంచు, పర్వత సరస్సులు లేక మంచు కట్టలు అస్థిరమై ఒక్కసారిగా అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నీరు, మంచు, రాళ్లు కిందికి ప్రవహిస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ లేదా డెబ్రీ ఫ్లోస్ ఏర్పడవచ్చు. దీనికి క్లైమేట్ చేంజ్ వల్ల ఏ రకంగా దీనికి అనుసంధానం అయి ఉంటుంది అనేది మనం చూస్తే, గ్లేషియర్ రిట్రీట్, పెర్మాఫ్రాస్ట్ థా, ఇంకా స్నో మెల్ట్ ప్యాటర్న్ చేంజెస్, గ్లేషియర్ లేక్ ఎక్స్పాన్షన్, స్లోప్ ఇన్స్టెబిలిటీ ఇలాంటి ప్రక్రియలు మారవచ్చు. కానీ ప్రతి హిమాలయన్ ఫ్లడ్కి క్లైమేట్ చేంజే ఏకైక కారణమని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. ఇది పరీక్షల్లో చాలా మంచి అనలిటికల్ పాయింట్. మన భారతదేశానికి ఏ విధమైనటువంటి మరి అన్వయం ఉంటుంది అంటే, హిమాలయ ప్రాంతంలో మార్పులు భారతదేశానికి నీటి భద్రత, ఆహార భద్రత, విపత్తు భద్రత, సరిహద్దు భద్రత వీటన్నిటితో సంబంధం కలిగి ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే శాటిలైట్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, గ్లేషియల్ లేక్ మానిటరింగ్, రియల్ టైమ్ హైడ్రోలాజికల్ డేటా షేరింగ్, క్రాస్ బోర్డర్ డిజాస్టర్ ప్రోటోకాల్స్, కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్, ఇవన్నీ కూడా మనకు ఈ పరీక్షల్లో వచ్చే అంశాలుగా మనం పరిగణించవచ్చు. ఇక ఇప్పుడు మనం భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఈ వారంలో మలుపులు తిరిగింది అనేది మనం పరిశీలిద్దాం. S&P రేటింగ్ ప్లస్ గ్రోత్ ప్లస్ ఆయిల్ ప్లస్ ఫిస్కల్ ఛాలెంజెస్. ఆగస్టు 27న S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత సావరిన్ రేటింగ్ ని BBB/A/2 అవుట్లుక్ ను స్టేబుల్ గా కొనసాగించింది. S&P ప్రకారం పాలసీ స్టెబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్,
భారత దీర్ఘకాలిక గ్రోత్కి మద్దతిస్తున్నాయి. అయితే హై డెట్ బర్డెన్ అంటే అధిక అప్పు భారం, వీక్ ఫిస్కల్ పొజిషన్ అంటే బలహీన

అవసరమైనటువంటి ఆర్థిక పరిస్థితి, లో జీడిపి పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం తక్కువగా ఉండటం, ఇలాంటి అంశాలు అప్గ్రేడేషన్కు పరిమితులుగా ఉన్నాయి. 2026లో భారతదేశం రియల్ జీడిపి గ్రోత్ని సుమారు 6.6% అంచనా వేసింది. BBB/A/2 అంటే ఏమిటి? ఇది సావరిన్ క్రెడిట్ వర్దినెస్ కి సంబంధించిన రేటింగ్ అన్నమాట. బీబీబి అంటే లాంగ్ టర్మ్ ఫారిన్ లేదా లోకల్ కరెన్సీ ఇష్యూయర్ రేటింగ్ అన్నమాట. A/2 అంటే షార్ట్ టర్మ్ రేటింగ్. ఇక స్టేబుల్ అవుట్లుక్ అంటే ఏమిటి? తక్షణ కాలంలో రేటింగ్ లో పెద్ద మార్పు ఉండదనే అసెస్మెంట్ అన్నమాట. అయితే ఇది భారత ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని మనం అనుకోవచ్చు అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, రోడ్లు, రైల్వేలు, పోర్ట్స్, లాజిస్టిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు ప్రొడక్టివిటీని పెంచగలవు. ఇక డొమెస్టిక్ డిమాండ్ కూడా, అంటే భారతదేశంలో పెద్ద డొమెస్టిక్ కన్జ్యూమర్ మార్కెట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఒక పాజిటివ్ అంశం. మూడవది పాలసీ స్టెబిలిటీ, అంటే దీర్ఘకాలిక పెట్టుబడులకు పాలసీ ప్రెడిక్టబిలిటీ ముఖ్యమైనది. అంటే ఇది ఈ సంవత్సరం ఈ ఉన్నటువంటి ఈ పాలసీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది అనే నమ్మకం పెట్టుబడిదారులకు కలగాలన్నమాట. అప్పుడే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడానికి వారు ముందుకొస్తారు. అయితే ఇక్కడ కొన్ని ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, హై పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణభారం ఎక్కువగా ఉండటం ఫిస్కల్ స్పేస్ ని పరిమితం చేస్తుంది. అలాగే లో జీడిపి పెర్ క్యాపిటా, అంటే తక్కువ తలసరి ఆదాయం మరి కూడా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. మొత్తం జీడిపి పెద్దదైనా గానీ వ్యక్తి ప్రాతిపదికన ఆదాయం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే తక్కువగా ఉండటం ఒక రకంగా ఆలోచించాల్సిన అంశం. ఇక మూడవది ఆయిల్ డిపెండెన్స్, అంటే భారతదేశం పెద్ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ అన్నమాట. అంటే విదేశాల మీద క్రూడ్ ఆయిల్ కోసం మనం ఆధారపడతాం. అందువల్ల ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది, కరెంట్ అకౌంట్ ప్రెషర్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కూడా, అంటే ద్రవ్యోల్బణ భారం కూడా పెరుగుతుంది. మరి ఇటువంటప్పుడు ఆర్బీఐ ఏ రకంగా ముందుకొస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఆర్బీఐ మానిటరీ పాలసీ మనం పరిశీలిద్దాం. రెపో రేట్ మరి దానికి కాన్సెప్చువల్ క్లారిటీ ఏమిటంటే, ప్రస్తుత ఆర్బీఐ పాలసీ రేట్స్ లో రెపో రేట్ 5.25%, ఎస్డిఎఫ్ 5%, ఎంఎస్ఎఫ్ 5.50%, బ్యాంక్ రేట్ 5.50%, సిఆర్ఆర్ 3%, ఎస్ఎల్ఆర్ 18% ఉన్నాయి. అయితే మరి రెపో రేట్ అంటే ఏమిటి? కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ నుంచి షార్ట్ టర్మ్ ఫండ్స్ తీసుకునే సమయంలో చెల్లించే పాలసీ లింక్డ్ రేట్ అన్నమాట. రెపో రేట్ పెరిగితే బరోయింగ్ కాస్ట్ పెరుగుతుంది, అందులో లోన్స్ ఎక్స్పెన్సివ్ అవుతాయి, క్రెడిట్ గ్రోత్ తగ్గే అవకాశం ఉంటుంది, డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ మీద డౌన్వర్డ్ ప్రెషర్ ఉంటుంది. అదే రెపో రేట్ తగ్గితే బారోయింగ్ కాస్ట్, అంటే అప్పు తీసుకునే ఖరీదు తగ్గుతుంది, దాని మూలాన ఇన్వెస్ట్మెంట్ లేదా కన్సంప్షన్ పెరగవచ్చు, ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెరగవచ్చు. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాంగిల్లో చూస్తే గనక, రెపో రేట్ ఈజ్ నాట్ రివర్స్ రెపో రేట్, అలాగే సిఆర్ఆర్ ఈజ్ నాట్ ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ అంటే ఆర్బీఐ వద్ద ఉండే క్యాష్ రిజర్వ్స్, దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంక్ దగ్గర లిక్విడ్ అసెట్స్ లేదా స్టాట్యూటరీలీ ప్రిస్క్రైబ్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇదన్నమాట. కాబట్టి ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం క్లియర్గా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం బ్రిక్స్ భారత్ 2026లో చైర్షిప్ అంశం మనం చూద్దాం. గ్లోబల్ సౌత్ డిప్లొమసీ విషయం తీసుకుంటే, భారతదేశం 2026లో బ్రిక్స్ చైర్షిప్ ను నిర్వహిస్తోంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 12-13 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. భారత చైర్షిప్ థీమ్ ఏమిటంటే, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇది థీమ్ అన్నమాట, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. 2026 బ్రిక్స్ కి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. అదేమిటంటే, బ్రిక్స్ సంస్థ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇందులో బ్రిక్స్ పిల్లర్స్ 3 ప్రధానంగా ఉన్నాయి. ఏమిటంటే, పొలిటికల్ అండ్ సెక్యూరిటీ, ఎకనామిక్ అండ్

ఫైనాన్షియల్, కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్, ఇవి మూడు పిల్లర్స్గా ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశం బ్రిక్స్కి ఎందుకు ముఖ్యమైనది అంటే, భారత్ బ్రిక్స్ని గ్లోబల్ సౌత్ రిప్రజెంటేషన్కి, అలాగే మల్టీలేటరల్ రిఫార్మ్స్కి, డెవలప్మెంట్ ఫైనాన్స్కి, ట్రేడ్ కోఆపరేషన్కి అంటే వ్యాపార సహకారానికి, టెక్నాలజీ కోఆపరేషన్ అంటే సాంకేతిక సహకారానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి, ఇలాంటి అంశాలకు ఉపయోగించగలదన్నమాట. ఇక పరీక్షల విషయానికి వస్తే, పరీక్షల్లో 2026 భారతదేశానికి ఏ విధంగా ప్రాముఖ్యత అంటే మనం ఇది చెప్పాలి, బ్రిక్స్ చైర్షిప్ అని. 18వ సమ్మిట్ ఎక్కడ జరగబోతోంది లేదా ఎక్కడ జరిగింది అయిపోయిన తర్వాత అంటే న్యూఢిల్లీలో, ఏ తారీఖుల్లో ఏ తేదీల్లో ఈ బ్రిక్స్ చైర్ భారతదేశంలో జరిగింది అంటే సెప్టెంబర్ 12-13 మరి జరగబోతోంది. వెన్యూ అంటే ఎక్కడ ఏ స్థలంలో జరగబోతున్న ఈ బ్రిక్స్ చైర్షిప్ మీటింగ్స్ అంటే కొత్త ఢిల్లీలోని భారత మండపంలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం భారత్ R&D ఇకోసిస్టమ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ గురించి చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ R&D ఇన్ ఇండియా అనే అంశం ఏంటంటే, నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా మన ప్లానింగ్ కమిషన్కి ఉన్నటువంటి మరొక పేరు, నీతి ఆయోగ్ తనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా రిపోర్ట్లో ఈ వారం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్లో చాలా ఉపయోగకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ సోర్స్ మనకు ఇస్తుంది. ఇప్పుడు మనం AI అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ కాంపిటీషన్ అనేది ఏమిటనేది మనం చూద్దాం. ఈ వారంలో చైనా రోబోటిక్స్ ఎకోసిస్టమ్ మీద వచ్చిన విశ్లేషణ చాలా ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం. చైనాలో రోబోటిక్స్ కాంపిటీషన్స్ గత దశాబ్దంలో సైన్స్ ఫెయిర్ యాక్టివిటీ నుంచి సైంటిఫిక్ ఇండస్ట్రియల్ షోకేస్ గా మారాయి. రోబోటిక్స్ ని చైనా స్ట్రాటజిక్ ఇండస్ట్రీగా చూస్తోంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే AI రోబోటిక్స్ అంటే కేవలం IT మాత్రమే కాదు, ఇవి ఎకనామిక్ పవర్, మిలిటరీ పవర్, ఇండస్ట్రియల్ పవర్, ఇంకా జియో పొలిటికల్ పవర్, ఈ అంశాలుగా కూడా మారుతూ ఉన్నాయి. మరి భారత్ కి ఇప్పుడు ఏమేమి అవసరం అంటే, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూట్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్. ఇప్పుడు మనం ఇండియా జపాన్ మారిటైమ్ సెక్యూరిటీ గురించి చూద్దాం. ఇండో పసిఫిక్ యాంగిల్లో గనక మనం పరిశీలిస్తే, భారత్ జపాన్ సంబంధాల్లో మారిటైమ్ కోఆపరేషన్ ని ఇండో పసిఫిక్ స్ట్రాటజిక్ ఆర్కిటెక్చర్ లో చూడాలి. ఎందుకని, భారతదేశానికి ఇండియన్ ఓషన్, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎనర్జీ ఇంపోర్ట్స్, మారిటైమ్ ట్రేడ్, బ్లూ ఎకానమీ అత్యంత కీలకం. ఇందులో కాన్సెప్ట్ ఏమిటంటే, సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్. సాగర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, SAGAR, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అంటే భద్రత మరియు అభివృద్ధి ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ చెందాలి అనేది ఈ సాగర్ ముఖ్య భావన. అదే సమయంలో జపాన్ కు ఉన్నటువంటి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ FOIP విజన్తో భారత్ కు అనేక కన్వర్జెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే, డిఫెన్స్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై చైన్స్, ఇంకా మారిటైమ్ సెక్యూరిటీ, ఇవన్నిట్లో కూడా కాంప్రిహెన్సివ్ పార్ట్నర్షిప్ గా మారుతుందన్నమాట. ఇక ఇప్పుడు మనం అసలు కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ GK లింకేజ్ ని ఏ రకంగా మనం పొందుకోవచ్చు అంటే, ఇదే అసలు పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైన భాగం అన్నమాట. కరెంట్ ఈవెంట్ ఏంటి, ఇండియా చైనా టాక్స్. ఇందులో స్టాటిక్ టాపిక్ ఏమిటి, LAC, మెక్మోహన్ లైన్, 2005 అగ్రిమెంట్, WMCC. ఇక కరెంట్ ఈవెంట్ నేపాల్ ఫ్లడ్స్ అయితే స్టాటిక్ టాపిక్స్ వచ్చి హిమాలయాస్, గ్లేషియర్స్, GLOFS. ఇక కరెంట్ ఈవెంట్ SNP రేటింగ్ అయితే స్టాటిక్ టాపిక్ వచ్చి సావరీన్ రేటింగ్, ఫిస్కల్ డెఫిసిట్, పబ్లిక్ డెట్. RBI మనకి కరెంట్ ఈవెంట్ అయితే దీంట్లో ప్రస్తుత సబ్జెక్ట్ వచ్చి రెపో, SDF, MSF, CRR, SLR. ఇక బ్రిక్స్ కరెంట్ ఈవెంట్ అయితే స్టాటిక్ టాపిక్ వచ్చి గ్లోబల్ సౌత్, NDB, మల్టీలేటరలిజం. AI అలాగే రోబోటిక్స్ మెయిన్ టాపిక్ అయితే స్టాటిక్ టాపిక్స్ అంటే సబ్ టాపిక్స్ వచ్చి సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.

0: రిలయన్స్ గవర్నెన్స్ ఇండస్ట్రీ 4.0. ఇక ఇండియా జపాన్ కరెంట్ ఈవెంట్ అయితే ఇండో పసిఫిక్, క్వాడ్, సాగర్ ఇవి స్టాటిక్ టాపిక్స్ అవుతాయి. ఇక ఈ వారం కరెంట్ అఫైర్స్ లో మనం అన్ని విషయాల్ని చదవాల్సిన అవసరం లేదు. మొదటి ప్రాధాన్యత అంటే ఫస్ట్ ప్రయారిటీగా ఈ ఇప్పుడు నేను చెప్పబోయే 8 టాపిక్స్ ని మనం కవర్ చేసుకుంటే పరీక్షలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఏమిటంటే ఇండియా చైనా 25th ఎస్ఆర్ టాక్స్, నేపాల్ టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్ మరియు హిమాలయాస్, ఎస్ఎండ్పి ఇండియా రేటింగ్ ఇంకా ఎకానమీ, 2026 బ్రిక్స్ సమ్మిట్, ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆర్ఎండీ పాలసీ ఇవి మనం చూసుకుంటే పోటీ పరీక్షలకు మనం బాగా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. మరి శ్రోతలు, అదండి ఈ వారం కరెంట్ అఫైర్స్ 2వ భాగం. ఈ వారానికి ఇక్కడ ముగించి మళ్లీ వచ్చే శనివారం సాయంత్రం 5:30 వీక్లీ రౌండ్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో మరొకసారి ఆ వారపు కరెంట్ ఈవెంట్స్ తో కలిసి మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. బాయ్.
1: మీరింతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 తరిగొండ గీతరవళి భక్తి గీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో శీతలీకరించబడిన వీర్యంతో గొర్రెల్లో కృత్రిమ గర్భధారణ గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ కె వీరబ్రహ్మయ్య గారి ప్రసంగం. 7:30 2026 మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునఃప్రసారం హైదరాబాద్.

0: కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై వ్యాఖ్యానం 9:00 వరకు కొనసాగుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 2026 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ బి శ్రీరాములు, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు నాటిక ధారావాహిక 14వ భాగం నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి నిర్వహణ ఎల్లం రాజు సరోజ నిర్మలా గారు, 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం, భారత నాటక రచయిత నటులు నాటక దర్శకులు సర్ నారాయణ రాఘవన్ పిల్లై గారి గురించి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం, 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం, 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో తిరుపతి రాస్లోని జన్ శిక్షణ్ సంస్థాన్లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి జయ నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం సినీ ధమాకా, 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం, సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తల గురించి శ్రీకాకుళం జిల్లా ఆమదల్ల వలస కృష్ణ కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి ప్రసంగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 వార్తలు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: This is Akashwani, the news. India and Uzbekistan have decided to elevate their bilateral relationship to comprehensive strategic partnership, marking a significant step towards in ties between the two countries. Both sides also signed several memoranda of understanding, MOUs, aimed at expanding bilateral cooperation across key sectors. These include mining, Ayurveda, tourism, economic and financial dialogue, higher education and environment. India and Uzbekistan also agreed to set an ambitious target of $5 billion in bilateral trade by 2030. The agreements were signed following delegation-level talks between Prime Minister Narendra Modi and President Shavkat Mirziyoyev in Tashkent. In his opening remarks, Prime Minister Modi said the elevation of ties is expected to provide a renewed framework for expanding cooperation between New Delhi and Tashkent across various sectors.
2: This year, our strategic partnership has been 15 years old. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने

0: इंडिया।
1: स्ट्रीट वेंडर से लेकर आपकी गाड़ी के शोरूम तक आपकी सारी पेमेंट सिर्फ एक QR कोड स्कैन करके हो जाती है।
0: 10 years of UPI, digital, self-reliant, worry-free.
2: తాతయ్య ఇది ఏం ముక్క?
3: టాంజలిన్ చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ది చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: పీఎం స్వనిధి యోజన यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है. बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2

కోట్ల 51 లక్షల రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈ రోజు మాట్లాడుతూ దీనికోసం విశాఖపట్నం జిల్లా మారికవలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీట్, పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మోసాలకి చెప్పే బై బై.
1: ఆర్బీఐ అంటుంది,
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. వెన్ ద కస్టమర్స్ కీప్ మీ బిజీ, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద క్యాష్ కౌంటర్. ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఇట్ వేక్స్ మీ అప్ టు సే, మేడం, we have received the payment from Lakshmi Fruit Store. With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
4: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
5: Samprati Vartaha Shuyantam. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఉజ్బెకిస్తానయోః మధ్యే ఖనన ఆయుర్వేద పర్యటన రణనీతిక సహభాగితాం సమేత్య బహుషు క్షేత్రేషు సంధిపత్రాణి హస్తాక్షరం గతాని. మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణా మోదినా పిఎం స్వనిధి యోజనయా మహిళా సశక్తీకరణం ప్రతిపాదితం. ఉక్తంచ పంచత్రింశల్లక్షాధికాః మహిళాః అనయా లాభాన్వితాః. ప్రధానమంత్రిణా మిషన్ శక్తి సెట్ ఇత్యాఖ్యః ఉపక్రమః ప్రతిపాదితః. అష్టోత్తరశతదేశానాం 12,000 ఛాత్రాః ఉపగ్రహ ప్రౌద్యోగికీం జ్ఞాస్యంతి, నూతనోన్మేషం చ సాధయిష్యంతి. మాదకముక్త భారతాభియానాయ ఘోషవాక్యాని విషయ సామగ్రీం చ నిర్మాతుం ప్రధానమంత్రిణా మోదినా యువానః అభ్యర్థితాః. అభియానం

0: AIR.gov.in इत्यत्र अथ न्यूज ऑन AIR चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। प्रधानमन्त्री प्रोक्तवान् यत् स्वच्छतायां बहवो गुणाः भवन्ति। सः अवदत् यत् यदा कस्यचित् स्थानस्य स्वच्छता संकल्पः जनसामान्यस्य स्वकीय संकल्पः भवति तदा सः तस्य स्थानस्य समग्र स्वरूपमेव परिवर्तयति।
1: देश के अलग अलग हिस्सों में स्वच्छता के लिए ऐसे प्रयास हमें निरंतर प्रेरणा देते हैं। उत्तर प्रदेश के रामपुर में एक गांव है पटवाई, वहां आकाश और रोहन नाम के दो दोस्तों ने देखा कि उनके आसपास का इलाका गंदगी से भर गया है। बस फिर क्या था, आकाश और रोहन ने कचरे के बैग उठाए और सफाई के लिए निकल पड़े। धीरे धीरे दूसरे युवा भी उनके साथ जुड़ने लगे, एक टीम भी बन गई जिसका नाम है क्लीन अप पटवाई। ये युवा अब तक 4 गंगा घाटों को साफ कर चुके हैं।
0: श्री मोदी अवदत् यत् अद्य देशस्य कन्यानां स्वप्नाः भूमेः आरभ्य अन्तरिक्षं यावत् विस्तीर्णाः। सः असूचयत् यत् भारतं समग्र विश्वस्मात् सहस्रशः कन्याः एकत्र आनयति याः एतादृशान् स्वप्नान् पश्यन्ति। प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अस्य उपक्रमस्य नाम मिशन शक्ति सेट् इत्यस्ति, येन अष्टोत्तरशतदेशानां 12,000 छात्राः नूतनोन्मेषक्षेत्रे उपग्रह प्रौद्योगिकीं ज्ञातुम् अवसरं प्राप्नुवन्ति। प्रधानमन्त्री मुम्बईनगरस्थेन कृष्णशेषाद्रि इत्यमुना सह सम्भाषणम् अकरोत्, येन www.bharatrajya.com इति एकं विशिष्टं वेबफलकं निर्मितम्। अनेन वेबफलकेन कस्यापि वर्षस्य चयनेन जनाः सहजतया ज्ञातुं शक्नुवन्ति यत् तस्मिन् काले भारतस्य कस्मिन् भागे कस्य शासकस्य शासनमासीत्। श्रीमोदी अवदत् यत् अस्मिन् वर्षे वन्दे मातरम् इति गीतस्य 150वीं जयन्ती वर्तते, अतः इदं वर्षम् इतोप्यधिकं विशिष्टं महत्वमावहति।
1: तिरंगे का ये उत्सव केवल भारत तक ही सीमित नहीं रहा। इस साल सूर्यपथ तिरंगा के जरिए हमारा तिरंगा दुनिया भर की एक अनोखी यात्रा पर निकला। फिजी के सुवा में सूरज की पहली किरण के साथ तिरंगा फहराया गया। इसके बाद एशिया, अफ्रीका, यूरोप और फिर अमेरिका के सैन फ्रांसिस्को तक इंडियन मिशन्स और पोस्ट पर तिरंगा लहराता गया। आप कल्पना कर सकते हैं ये दृश्य कितने अद्भुत रहे होंगे।
0: मध्य नेपाले आकस्मिक जल प्रलयेन मृतानां संख्या समेध्य 68-70 संवृत्ता। अद्यापि मृतवपुंसि सम्प्राप्यन्ते। अस्यां घटनायां 2,500 जनाः विलुप्ताः सन्ति। संकटस्य पञ्चमे दिने साहाय्योद्धार कर्मचारिणः द्रुतगत्या विलुप्तानाम् अन्वेषणाय कार्यं कुर्वन्ति। महिलानाम् एशिया चषक 20-20 क्रिकेट चषक श्रृंखलायाम् अद्य भारतीय महिलादलं थाईलैंड दलेन सह क्रीडिष्यति। इयं स्पर्धा दुबई नगरे भविष्यति। भारतीय समयानुसारेण रात्रौ 8:30 स्पर्धा आरप्स्यते। दलनायिकायाः हरमनप्रीत कौर इत्यस्याः नेतृत्वे भारतं प्रतियोगितायां स्वस्य अभियानस्य आरम्भं करिष्यति। इति वार्ताः।
2: आकाशवाणी तिरुपति केंद्रं 103.2 107.5 मेगाहेड्स पै मीरु विंटुन्नारु आकाशवाणी तिरुपति एफ्एम। इप्पुडु తరిగుండ గీతరవళి భక్తి గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 దరఖాస్తు చేయాలి.
4: పూర్తి

0: చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు తరిగొండ గీతరవళి భక్తి గీతాలు వింటారు.

పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరింతవరకు తరిగొండ గీతరవళి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ.

0: इंडिया बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసే వారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
0: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक भागस्वाम्यान्नि समग्र स्थाई की पेंचुतुन्नट्टु प्रकटिंचायि. भारत को दीर्घकालिकंगा యురేనియం సరఫరా చేయడానికి, అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరుదేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
2: विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు.

0: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నది ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండుకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడీ రన్నరప్ గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కేంద్రం ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో శీతలీకరించబడిన వీర్యంతో గొర్రెల్లో కృత్రిమ గర్భధారణ గురించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ కె. వీరబ్రహ్మయ్య గారి ప్రసంగం వింటారు.

నా పేరు కె వీరబ్రహ్మయ్య. వెటర్నరీ గైనకాలజీ నందు ఆచార్యులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము గొర్రెలలో కృత్రిమ గర్భధారణ అనే విషయాన్ని

గురించి మాట్లాడుకుందాం. కృత్రిమ గర్భధారణ అనేదాన్ని కంటే కూడా గొర్రెలలో శీతలీకరింపబడిన వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ చేయడం గురించి మాట్లాడుకుందాం. పాడి పరిశ్రమ తర్వాత రైతుల ఆదరణకు నోచుకుంటున్న రంగం గొర్రెల పెంపకం. ఈ మధ్యకాలంలో సన్న చిన్నకారు రైతులు, రైతు కూలీలు అంటే భూమి లేని రైతులు, నిరుద్యోగ యువత దీనిని ఒక మంచి ఉపాధి రంగంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఈ గొర్రెలు మేకల యొక్క సంతతిని గమనించామంటే ఇండియాలో మొత్తానికి ఇవి 74.20 మిలియన్ల పాపులేషన్ ఉంది. ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ సంపద 13.83 అంటే 83% వరకు ఈ గొర్రెలు, 27.74% మేకలు ఆక్రమించి వాటి యొక్క అభివృద్ధి శాతం కూడా సుమారు 14% వరకు ఉంది. ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకము ద్వారా మాంసము పెంపొందించడం కూడా ఈ మధ్యకాలంలో బాగా జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనించామంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మాంసాభివృద్ధి శాతము దాదాపు 9.6% వరకు ఉంది. సుమారు ఈ మాంసాభివృద్ధి యొక్క ఎదుగుదల శాతము ఆంధ్రప్రదేశ్లో గమనించామంటే దాదాపు 10.1% వరకు ఉంది. కాబట్టి పాత సెన్సస్ ప్రకారము గమనించామంటే ఈ గొర్రెల నంబర్లో కానీ గొర్రెల యొక్క మాంసాభివృద్ధిలో కానీ కొద్దిగా ఎదుగుదల క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇటువంటి ఎదుగుదలలో ఉన్న గొర్రెల పెంపకంను కొద్దిగా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే రైతులకు ముఖ్యంగా ఆధునిక గొర్రెల పెంపకం పైన, ఆ పద్ధతుల పైన అవగాహన ఉండాలి. ఇప్పటికీ చాలామంది రైతులు పురాతన కాలం నుండి పాటించే పాత పద్ధతులనే పాటిస్తున్నారు. దీనివల్ల వారికి సరైన ఆదాయం లభించక మధ్యలోనే ఈ గొర్రెల పెంపకంను వదిలివేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా మనం చూస్తే గొర్రెల పెంపకదారుల యొక్క ఆర్థికంగా ఎదుగుదల కూడా కొద్దిగా తక్కువగానే ఉంది. కాబట్టి ఈ రైతులు ఆధునిక పద్ధతులను పాటించడం వల్ల ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం గొర్రెలలో వివిధ రకాలైనటువంటి జాతులు ఉంటాయి. సుమారు 42 జాతులు భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా గుర్తింపబడిన నెల్లూరు, దానందు ఉండే జోడిపి మరియు బ్రౌన్ రకము నెల్లూరు జాతులు మెరుగ్గా ఉంటాయి. వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ నందు విజయనగరం లోకల్ జాతి మరియు మాచర్ల అనే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండే జాతులు ఉన్నాయి. మెల్లగా వీటి సంతతిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైతు ముఖ్యంగా ఈ పద్ధతులు పాటిస్తే లాభాలు ఆర్జించవచ్చు. 1 గొర్రెల ఎంపిక, 2 పొట్టేళ్ల ఎంపిక, 3 పునరుత్పత్తి విధానాలైనటువంటి కృత్రిమ గర్భధారణ మొదలగునవి. ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు చేసేది ఏంటంటే గొర్రెల ఎంపిక, పొట్టేళ్ల ఎంపిక, సరైన సమయంలో సరైన లక్షణాలు కలిగిన పశువులను ఎంచుకోవడం వల్ల వాళ్లకు ఆర్థికంగా ఎదుగుదల వచ్చే అవకాశం ఉంది. 3వదిగా మనం చెప్పుకున్నట్టు కృత్రిమ గర్భధారణ. కృత్రిమ గర్భధారణ అనేది పాడి పరిశ్రమలో ఒక భాగమై రైతు ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది. మరియు మన రాష్ట్రం అయితేనేమి దేశ ప్రగతికి కూడా ఈ పాల దిగుబడిలో ఎంతో ఉపయోగకరమైన ఒక పద్ధతిగా ఉంది. దీనినే మనము గొర్రెలలో చేయడం వల్ల దీనివల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా మన గొర్రెల పెంపకదారులకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కృత్రిమ గర్భధారణ వల్ల ప్రతి రైతు మందకు ఒక మంచి లక్షణం గల పొట్టేలు వీర్యం దొరుకుతుంది. తద్వారా మంచి విత్తన పొట్టేలు లభ్యం కావడం అన్నది రైతులకు అందరికీ సమానంగా అవకాశం దొరుకుతుంది. లేదంటే ఉన్న ఒక మంచి జాతి పొట్టేలును పెంపొందించాలంటే రైతుకు ఆర్థికంగా కొద్దిగా దానిపైన ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరియు తద్వారా ఈ పోషక విలువలు కావలసినటువంటి ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయి.

మరియు ఈ విధంగా కృత్రిమ గర్భధారణ పాటించడం వల్ల ప్రతి 2 సంవత్సరములకు 3 ఈతలను మనము ప్రతి గొర్రె నుంచి పొందవచ్చు. తద్వారా మంచి ఆర్థికంగా రైతుకు లాభము కలుగుతుంది. చాలా మంది పేద రైతులు మంచి జాతి విత్తనపు పొట్టేలు పెంచుకోలేక ఉన్న మామూలు పొట్టేలు వాడటం లేదా సరైన విత్తన పొట్టేలను పెంచుకోలేకపోవడం వల్ల ఈ మందలో ఉన్న లింగ నిష్పత్తి దెబ్బతింటుంది. సో లింగ నిష్పత్తి అంటే ముఖ్యంగా ప్రతి 20-25 గొర్రెలకు ఒక మంచి విత్తన పొట్టేలు ఉండాలి. ఒక మందలో 200 గొర్రెలు ఉన్నాయంటే 10 నుంచి 15 వరకు మంచి విత్తనపు పొట్టేలు రకాలను రైతు పోషించాలి. సో వీటిని ముఖ్యంగా విత్తన పొట్టేలు రకాలు కాబట్టి వాటికి ఎదుగుదలకు పోషణకు అయ్యే అధిక ఖర్చును కూడా రైతు భరించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కృత్రిమ గర్భధారణ ద్వారా 1 లేదా 2 మంచి లక్షణాలు గల పొట్టేలను పోషించడం వల్ల అతను ఆ పోషణాపరమైనటువంటి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఒక 2 సంవత్సరాలు ఒక విత్తన పొట్టేలను పెంచుకున్న తర్వాత మళ్ళీ పొట్టేలను అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఆ మందలో ఇన్బ్రీడింగ్ అనే బ్రీడింగ్ పద్ధతి జరిగి తద్వారా పుట్టబోయే పిల్లలకు కూడా సరైన ఎదుగుదల లేకపోవడము, పునరుత్పత్తి సమస్యలు రావడము వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా మనము మంచి పొట్టేలు లేదా ఎంపిక చేసిన పొట్టేలు యొక్క వీర్యాన్ని రైతుకు అన్ని వేళలా అందించే అవకాశము ఉంటుంది. అట్లాగే మామూలుగా పొట్టేలు అన్నది ఈ యథ సమయాన్ని గుర్తించకపోవడం కూడా ఒక్కోసారి జరుగుతుంది. అంటే మంచి పొట్టేలు అయితే ఈజీగా తొందరగా గుర్తించవచ్చు, మంచి పొట్టేలు లేనప్పుడు ఏమవుతుందంటే ఆ పొట్టేలు యథక్రమాన్ని గుర్తించకపోవడం వల్ల ఆ యథకాలమైనటువంటి 20-25 రోజులు ఆ గొర్రె నష్టపోయే అవకాశం ఉంది. సో మరి ఇప్పుడు ఈ గొర్రెలలో కూడా ఆవులలో కనపడేటువంటి యథ లక్షణాలు ఇవన్నీ కనపడతాయి. కాబట్టి రైతుకు కావాల్సినటువంటి అవగాహన ఏంటంటే వీటి యథ లక్షణాలపైన కూడా ఒక రకమైనటువంటి అవగాహన ఉండాలి. మీరు ఈ గొర్రెలను గమనించారంటే పాడి పశువుల మాదిరిగానే 20-22 రోజులకు ఒక్కసారి కట్టుకొస్తాయి. అవి కూడా ఎల్లప్పుడూ రావు, దాదాపు 2 సీజన్లలో వస్తాయి. ఒకటి మెయిన్ సీజన్ అంటారు, లేదంటే ఒకటి ఆఫ్ సీజన్ అంటారు. ముఖ్యంగా ఒక సీజన్ అన్నది మే, జూన్, జూలై, ఆగస్టులలో 60-70% పశువులు ఎదకొస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో 30-40% పశువులు ఎదకొస్తాయి. సో ఈ విధంగా ఒక సీజన్ ప్రకారము ఎదకొచ్చే గొర్రెలను మనము ఖచ్చితంగా గమనించామంటే ఆ ఎదను గుర్తించి వాటి నుంచి మనము మంచి ల్యాంబింగ్ పర్సంటేజ్ అనేది సాధించవచ్చు. కాబట్టి ఇటువంటి పశువులలో మనము ఈ ఎదకొచ్చినప్పుడు రైతు గమనించాల్సినటువంటి ఎద లక్షణాలు ఏమంటే పశువులలో వచ్చినట్టు తీగ రావడము ఇవన్నీ అంత ప్రస్ఫుటంగా కనపడవు. కాబట్టి రైతు గమనించాల్సింది ఏంటంటే ఆ గొర్రెల యొక్క ఫిజికల్ యాక్టివిటీ, ఆ బిహేవియర్ అంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తుందన్నది మనం గమనించాలి. ఉదాహరణకు తోక ఊపడం ఒకటి, చిరుమూత్రం వేయడం ఒకటి, ఇతర గొర్రెలపైకి ఎక్కడం ఒకటి, అరుచుట ఒకటి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కొన్ని పశువులను అక్కడక్కడ తీగ కూడా కనపడే అవకాశం ఉంది. సో వీటన్నింటినీ రైతు గమనించాలి. వీటిని గమనించడం ఎలా? పశువులు ఏం చేస్తారు? ఉదయము సాయంకాలము మామూలుగా దానా వేసేటప్పుడు అందుకు చూస్తే రైతు దానిని ఈ ఆవులు కానీ గేదెలు కానీ కట్టుకొచ్చినాయి అనేది గుర్తిస్తారు. ఒక గొర్రెల మందలో 100-120 ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఎలా గుర్తించాలి అంటే ఈ పశువులను ముఖ్యంగా ఆవులను గేదెలను ఎలా మీరు గమనిస్తారో ఉదయాన్నే మరి సాయంకాలము ఒక 10 నిమిషాలు మందలో తిరుగుతూ మందను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే చూస్తూ ఉన్నప్పుడు ఈ పై లక్షణాలు ఎక్కడము, వేరే పశువులు ఎక్కినప్పుడు కమ్మున ఉండడము అన్నవి కొద్దిగా గుర్తించవచ్చు, అదొకటి చేయొచ్చు. లేదంటే రికార్డ్ మెయింటెనెన్స్ చూసుకోవాలి. మనము ప్రతి గొర్రెలకు కూడా ఈ ఇన్సూరెన్స్ చేసిన ప్రకారం ట్యాగ్ ఇస్తారు, ఆ ట్యాగ్ నెంబర్ను కూడా మీరు వాడుకొని ఆ యొక్క గొర్రె యొక్క లక్షణాలను గుర్తించి మళ్ళీ 20-25 రోజులకు గమనిస్తే మళ్ళీ ఏదో వస్తుందా లేదా అనేది గమనించవచ్చు, అది ఒకటి. లేదంటే మామూలుగా టీజర్ పొట్టేలు అన్నది వాడతారు.
టీజర్ పోటీలు అన్నది వాళ్ళది రెండు రకాలు.

0: కాలండి. వాటికి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసిన వాటిని వాడడం అన్నది ఒకటి, లేదంటే ఆ పొట్టేలుకు ఈ పొట్ట భాగంలో ఒక పట్ట కట్టి మందలో వదిలేయడం అన్నమాట. ఇది ఎలా చేస్తారంటే ఉదయము సాయంకాలము ఏం చేస్తుంటే సుమారు 2 నుంచి 3 గంటలు మందతో పాటు కలుపుతారు ఉదయాన్నే. సో ఈ పొట్టేలు ఏం చేస్తుందంటే ఎదలో ఉన్న పశువులను ఎక్కడం వల్ల అప్పుడు ఆ నెంబరు ఆ గొర్రెను మనం మంద నుంచి వేరు చేసేసి అప్పుడు మనము దానిని కృత్రిమ గర్భధారణ చేయాలి. లేదు ఆ కట్టిన గుడ్డకు ఒక రకమైన రంగు వేయడం వల్ల వేరే పశువులు ఎక్కినప్పుడు ఆ రంగు ఒక గొర్రెకు కూడా పైభాగంలో బ్యాక్ తోకద పైన అంటుతుంది అన్నమాట. తద్వారా ఆ రంగును గుర్తించడం ద్వారా మనము గొర్రెలలో ఎదను గుర్తించవచ్చు. ఈ గుర్తించిన వాటిని మనం ఏం చేయాలి? సో ఈ ఎద గుర్తించినటువంటి ఈ గొర్రెలకు మొదట 12 గంటల సమయంలో కానీ ఎద చివరి దశలో కానీ గర్భధారణ చేస్తే మంచిది. ఇక్కడ కృత్రిమ గర్భధారణ వల్ల కలిగే కొన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. అలా కాకుండా మామూలు న్యాచురల్గా ఈ పొట్టేలతో దాటించడం వల్ల కూడా కొన్ని నష్టాలు జరుగుతాయి. అవన్నీ మనము కృత్రిమ గర్భధారణలో మనం అడ్వాంటేజెస్ పొందవచ్చు. కట్టుశుద్ధి ద్వారా జరిగే ఉపయోగాలు ఏంటంటే ఉత్తమ లక్షణాలు గల పొట్టేలు వీర్యము 10 నుంచి 20 గొర్రెలకు వాడవచ్చు. సో అన్ని గొర్రెలకు శ్రేష్టమైన వీర్యం లభించే అవకాశము ఉంది. మరియు మనము ఈ పొట్టేలు ఎక్కువ పొట్టేలను పక్క మందులకి పంపించాలన్నా ఈ పొట్టేలను వాడకాన్ని వేరే మందకు పెట్టాలన్నా కూడా ఇబ్బంది, రవాణా సౌకర్యం అంటూ జరగదు. కానీ ఇటువంటి ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా మనము కలెక్ట్ చేసినటువంటి వీర్యాన్ని సులభంగా రవాణా చేసేసుకొని పక్క మందుల వారికి కూడా మనము వేయవచ్చు. దీని ద్వారా ఈ కృత్రిమ గర్భధారణ చేసేటటువంటి పశువులలో
1: మీరు ఇంతవరకు పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో శీతలీకరించబడిన వీర్యంతో గొర్రెల్లో కృత్రిమ గర్భధారణ గురించి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ కె. వీరబ్రహ్మయ్య గారి ప్రసంగం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:30 కావస్తోంది. ఇప్పుడు 2026 మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: అధినేత వచ్చేసాను అండ్ అలాగే ముసపేట మహబూబ్ నగర్ జిల్లా. ఐఎమ్ నరేష్. మెర్సీ విజయ. యా ఫైన్ అండి. కర్నూలు నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ డాక్టర్ మాధవి గారు, జవాబు టాపి మేస్త్రి అని అంటున్నారు. అందరూ అదే పంపిస్తారు ఐ థింక్ సో. అండ్ బ్రహ్మయ్య కర్నూలు బిల్డర్, అదే అనుకున్నాను. చాలామంది బిల్డర్ ఆర్ టాపి మేస్త్రి అనే పంపిస్తారనుకున్నాను, కానీ ఆన్సర్ అది కాదు కదా. అండ్ చిన్నారావు దేవీనగర్ నుంచి, సారీ రాంగ్ ఎంటర్. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ గారు సేమ్ ఆన్సర్ పంపించారు, బిల్డర్ అని. సారీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సేమ్ ఆన్సర్. అండ్ ఈ మేస్త్రి కట్టిస్తాడు కదా అండి, ఇంట్లో ఉండడు అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ యా ఫైన్ అండి. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు అండ్ తాపి మేస్త్రి అని పంపించారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తల్లిదండ్రులు అని మెసేజ్ చేశారు ఇంతకీ నందిగామ ఫాల్గొనరావు గారు. ఏంటి సార్ ఆన్సర్ పంపించారు గారు, మీ నేమ్ అండ్ మీ విలేజ్ నేమ్ పంపించలేదు. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ముఠా మిస్త్రీ అని పంపించారు, కాదుగా. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి బిల్డర్ అంటున్నాను, కాదుగా రాంగ్ ఆన్సర్. తికమక ప్రశ్నల మాధవి గారు వచ్చారు, మేము రాంగ్ ఆన్సర్ చెప్తుంటే మీరు చిలిపిగా అవుతూ ఉంటారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. బాలాజీ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, ఇది కరెక్ట్ కాదని తెలుసా, మీకు హైదరాబాద్ పంపిస్తున్నాను నాకు దొరకలేదు అంటూ తాపి మేస్త్రి లేకపోతే ఇంజనీర్ అని మేస్త్రి.

చేశారు. కాదుగా, రాంగ్ ఎంచరండ. అలాగే ఈ మంచి మంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ అంటూ పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి బిల్డర్ అని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ ప్రొద్దుటూరు కడప జిల్లా దస్తగిరి సంధ్యా గారు, రాంగ్ ఆన్సర్ చీమలు అని పంపించారు. అండ్ లైక్ దట్ అలాగే ఆలోచించండి, లైక్ క్రీచర్స్ కానీ లైక్ ఇలా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. కొంచెం దగ్గరలోకి వచ్చారు, చీమలు అయితే కాదండి. అండ్ ఎం నరేష్ మెర్సీ విజయా రోజా ముసపేట విలేజ్ మహబూబ్ నగర్ జిల్లా, సారీ ఇంటి యజమాని అని పంపించారు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి మేస్త్రి అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నిజామాబాద్లో అమ్మాయి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహాబాను జైనుద్దీన్ గారు మేస్త్రి అని పంపించారు, కాదుగా రాంగ్ ఆన్సర్. అంతపూర్ నుంచి అనురాధ గారు పిచ్చుక గూడు, కొంచెం దగ్గరకు వచ్చారండి, ఎగ్జా ఆవేలోనే ఆలోచించండి. అండ్ పిచ్చుక గూడు కాదండి, పిచ్చుక గూడులో అయితే పిచ్చుక అయితే ఉంటుంది కదా, సో అదేమీ కట్టి అక్కడికేమీ వెళ్ళిపోదు. సో ఈ వేలో ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ భాస్కర్ గారు పెడిన అండ్ పక్షి అని మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్. పక్షి కూడా దానిలో స్టే చేస్తుంది. అండ్ పిచ్చుకలాగా ఉన్నది, సంథింగ్ లైక్ దట్. అలా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇల్లు కడతాడు కానీ దానిలో అప్పు అంటే ఆ క్రీచర్ ఉండదు అనమాట. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. డియర్న మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి ఊట్కూర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ లైక్ ఇది ట్రీస్ మీద ఆటల మీద అయితే ఉండదు. అండ్ ఇంట్లో అండ్ అలాంటి ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట. చీమలు పెట్టిన పుట్టలు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. చీమలు ఉంటాయి పుట్లో, రాంగ్ ఆన్సర్. అండ్ ఇలా ఆలోచిస్తూ ఉండండి. నేను ఆల్రెడీ చాలా వరకు క్లూ ఇచ్చేసాను, ఈ ఆన్సర్ క్లూని యూజ్ చేసుకుని నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి. ఇల్లు కట్టిస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండడు. బిల్డర్ కాదు, టాపీ మేస్త్రి కాదు, మేస్త్రి కాదు, ఇంట్లో యజమాని కాదు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చీమలు కాదు, అండ్ పక్షి గూడు కాదు, అండ్ పిచ్చుక గూడు కాదు. ఇలా ఆలోచిస్తూ క్రీచర్స్ వైపు ఉన్న వేలో ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఒక సాంగ్ అలా విని ఇలా వచ్చేద్దాం. ఇప్పుడైతే మీకోసం శౌర్య మూవీని సాంగ్ అయితే వినేసేద్దాం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 40 నిమిషాలు కావస్తోంది. అండ్ మనమున్న మంచును మంచైలో నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసేస్తూ ఉన్నారు. అండ్ 0866240884కి 0866241814కి అండ్ నేను చాలా ఆల్మోస్ట్ చాలా దగ్గర క్లూడ్ కూడా ఇచ్చేసాను. క్లూని ఎవరైనా యూజ్ చేసుకుని నాకు ఆన్సర్ పంపించారు ఏంటన్నా చూసేద్దాం. అండ్ ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో తను ఉండడు. అండ్ బిల్డర్ అన్నారు, టాపీ మేస్ట్రీ అన్నారు, హౌస్ ఓనర్ అన్నారు, ఇంటి యజమాని అన్నారు. అండ్ ఆది జోనర్ పక్కన పెట్టేస్తే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఫస్ట్ చీమల పుట్ట అన్నారు. అండ్ నెక్స్ట్ ఏమేమన్నారు ఏంటి అని చూసేద్దాం. అసలు నా యొక్క క్లూని యూజ్ చేసుకున్నారా అండ్ యూజ్ చేసుకుని ఎవరన్నా ఒక్క ఆన్సర్ అయినా కరెక్ట్ ఆన్సర్ పంపించారా లేదా అని చూసేద్దాం. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చీమలు పెట్టిన పుట్టలు అన్నారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అలాగే అండ్ ఫాల్గుణరావు గారు మీరు ఆన్సర్ పంపిస్తున్నారు కానీ మీ పేరు అండ్ మీ విలేజ్ నేమ్ పంపించట్లేదు. ఏంటండి మీ ఫాల్గుణరావు గారు అన్న పేరు కూడా మీ పైన ఎక్కడో ఉంటే మీ ట్యాగ్ చేసి ఉంటే అది చదువుతున్నారనమాట. అండ్ చెదల పురుగు అన్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నో కాదండి కూలీలు లేదా కాంట్రాక్టర్ అంటున్నారు, అలా కాదు రాంగ్ ఆన్సర్. అండ్ పాలెంపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఆన్సర్ పంపించలేదు. అనంతపూర్ నుంచి అనురాధ గారు పాము పుట్ట కాదుగా రాంగ్ ఆన్సర్గా. అండ్ నిజామాబాద్ జిల్లా అమ్మాయి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, నో రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ యూకే నుంచి చెదలు అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే ఏం నరేష్ మెర్సీ విజయ రోజా పని మనిషి అంటున్నారు, సారీ రాంగ్ ఆన్సర్. పని మనిషి మనకి ఇల్లు ఎందుకు కట్టుబెడుతుందండి. అండ్ కొడాలి సీతారామయ్య గారు గుంటూరు, సారీ కాకి అంటున్నారు, కాకి ఆన్సర్ కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ తాపి పనివాడు బిల్డర్ అంటూ మొత్తం 3 కలిపి చక్కగా పంపించేశారు, హైదరాబాద్ గణేష్ వేదవతి, రాంగ్ ఆన్సర్ అండి. ఎట్ట కేకలకి మొత్తానికి ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఒక పర్సన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మాధురి గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అమ్మయ్య మీరు బతికించారు మాధురి గారు. మొత్తానికి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి ఆప్షన్స్ ఇచ్చారండి నాకు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చెప్పన, తేనెటీగ, సాలెపురుగు, గోడ మీద బల్లి, మియం మియం పిల్లి, చెప్పులు అంటూ ఈ 4 అంటే 1, 2, 3, 4, 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 5 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అన్నారనమాట. సో నిజంగానేనండి, ఈ 5 ఆప్షన్స్లో మాత్రం ఒకటి కరెక్ట్. అండ్ అలాగే ఏమై ఉంటుంది ఆప్షన్స్ నాకు ఇచ్చారు చెప్పాను కదా బాలాజీ గారు, తేనెటీగ, సాలెపురుగు, గోడ మీద బల్లి, మియం మియం పిల్లి, చెప్పులు అంటూ నాకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 5 ఆప్షన్స్లో 100% ఒకటి కరెక్ట్ అండి. అండ్ అలాగే సిక్వామ్ బిల్డ్స్ క్యాకోన్ అండ్ లీవ్స్ అండ్ బటర్ఫ్లై ఏంటో పంపించారని మొత్తానికి మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి గిజ్జిగాడు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్

హాయ్ మేడం. సో హాయ్ అండి. అలాగే పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండ్, ముసాపేట మహబూబ్ నగర్ నరేష్ మెర్సీ రోజియా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా అండి? హనీబీ కూడా కాదండి, ఓయ్ మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే స్పైడర్ అండి. ఒకే ఒక్క పర్సన్ మాత్రం కరెక్ట్ ఆన్సర్ పంపించారు మాధురి గారు. అఫ్ కోర్స్ అండి, హ్యాపీగా ఎందుకుంటాను అంటే మీరు రాంగ్ ఆన్సర్ పంపించినందుకు కాదు, మన వాళ్ళకి తెలియని ఒక క్వశ్చన్ అడిగాని అన్న హ్యాపీనెస్ అండి. అంతే, అంత సాడిస్ట్ అయితే కాదు, రాంగ్ ఆన్సర్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకోకండి. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే స్పైడర్ అనమాట, సాలెపురుగు. సాలీడు అంతే కదా అండి, సాలిపురికి ఏం చేస్తుంది, ఏదో సాలి గూడు కట్టేసి అది అక్కడ స్టే అవ్వదు, పక్కకి వెళ్ళిపోతుంది. అలాగా చక్కగా అల్లి గూడు కట్టేసుకుని చక్కగా మంచిగా అల్లేసి అక్కడ స్టే అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సాలె పురుగు అనమాట. ఇల్లు కట్టి ఇస్తాడు కానీ ఆ ఇంట్లో ఉండడు, ఎంత చక్కగా అల్లుతాడు కదా ఇల్లు. సో మొత్తానికి 5 ఆప్షన్స్ ఇచ్చారు అండ్ కరెక్ట్ ఆన్సర్ ఒక్కళ్ళే ఒక్కళ్ళు పంపించారు. అది నిజంగానే హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇంతకు ఆన్సర్ ఏంటి అంటే స్పైడర్ అనమాట, సాలే పురుగు అనమాట. అది చక్కగా గూడు కట్టేసి అక్కడ స్టే చేయదనమాట. అందరూ ఆన్సర్స్ పంపించేస్తున్నారు, వెరీ నైస్ అండ్. ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం కదా, సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అండ్ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ టఫ్ అడిగితే నన్ను నిజంగా మాధవి సాడిస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు, అందుకే సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ అడుగుతా. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, చనిపోయాక తెల్లగా ఉంటుంది. నాకు తెలుసండి, మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే నాకు వాట్సాప్ పంపించేసేయండి. ఇంతకు ముందులాగా రాంగ్ ఆన్సర్ అని కాకుండా అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారని నాకు తెలుసు. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు అని చెప్పేసి నేను చక్కగా స్మైల్ తోటి మళ్ళీ చదువుతాను అనమాట. సో మీకు తెలిసిన విషయం నాకు షేర్ చేయాలంటే 0866240884కి, 0866-8848-1 వాట్సాప్ పంపించేసేయండి. పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, చనిపోయాక తెల్లగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీకు నిన్ను కోరి మూవీ నుంచి సాంగ్ అయితే వినసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటల 50 నిమిషాలు కావస్తోంది. అండ్ ఈ అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది, పెరిగాక ఎర్రగా ఉంటుంది, అండ్ చనిపోయాక తెల్లగా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిన క్వశ్చన్, అండ్ ఆన్సర్ పంపించేస్తూ ఉన్నారు 0866240884 కి, 0866284884 వాట్సాప్ పంపించేస్తున్నారు. అండ్ ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ కనకారావు గారు పెడనా, యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ లసక్రి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడిన సాలీడు రాత్రి గూడు కట్టి అందులో ఉండి పొద్దున వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆంజనేయులు భూదాన్ పోచిన పనుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేష్ మెర్సీ రోజా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి జయలక్ష్మి గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానూరు నుంచి తాతారావు గారు, సారీ అండి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ నైస్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. అండ్ పాలకొల్లు నుంచి సూర్యకుమారి గారు కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ, యా కరెక్ట్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణ రెడ్డి గారు, సారీ అండి. అండ్

వేలో కరెక్ట్ ఆన్సర్ అండ్ మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపక్క నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ పునీ చంద్రదా గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్ సారీ రాంగ్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి అండ్ సూరిబాబు గారు అండ్ వాళ్ళ వైఫ్ డి కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం డిస్టిక్ట్ నుంచి వెరీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ అలాగే భాగ్యలక్ష్మి గారు శ్రీనివాస్ పైడికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నరేష్ మెర్సీ రోజా యా సారీ అండి రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే టైం చూస్తే 7 గంటలు దాటి 52 నిమిషాలు అవుతుంది అండ్ కరెక్ట్ గా 8 o'clock కి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ నుంచి రిలే వింటారు అండ్ 8 o'clock కి అండ్ థర్డ్ క్వశ్చన్ నేను అడుగుదాము అంటే టైం ఎక్కువ లేదు అండ్ అడుగుతాను చాలా మంది ఆన్సర్స్ పంపిస్తారా లేదా లేకపోతే నెక్స్ట్ వీక్ మనం దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేద్దామా లేదా అని చూద్దాం నేనైతే ఆన్సర్ అయితే రివీల్ చేయను అండ్ ఆన్సర్ ఏంటి అంటే నీళ్ళల్లో పుడుతుంది నీళ్ళల్లో పెరుగుతుంది కానీ నీళ్లు తాగదు చాలా మంది బబుల్ అనుకుంటారు వాటర్ బబుల్ అయితే కాదు ఎందుకంటే చాలా మంది అదే ఆన్సర్ పంపిస్తారు రాంగ్ ఆన్సర్ అని చెప్పటం కన్నా మీరు అనుకున్న ఆన్సర్ అయితే అది కాదు అని రివీల్ చేస్తున్నారు అనమాట అండ్ నీళ్లలో పుడుతుంది నీళ్లలో పెరుగుతుంది కానీ నీళ్లు తాగదు ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉండండి నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866248144 0868648841 వాట్సాప్ పంపించేసేయండి ఇంతకీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వీల్ చేయలేదు ఏంటి అంటారా బొగ్గు అండి కోళ్ళ పుట్టినప్పుడు నల్లగా ఉంటుంది బొగ్గు పెరిగాక దాన్ని కాలిస్తే ఎర్రగా ఉంటుంది అండ్ అది మెల్ట్ అయిపోయి ఇది అయిపోయిన తర్వాత బూడిద కదా తెల్లగా ఉంటుంది ఆన్సర్ ఏంటి అంటే కోల్ బొగ్గు అనమాట థర్డ్ క్వశ్చన్ ఒకసారి కంటిన్యూ చేస్తున్నాను నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో పెరుగుతుంది కానీ నీళ్లు తాగదు వాటర్ బబుల్ నీటి బుడగ అయితే కాదు ఆలోచిస్తూ ఉండండి నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి అండ్ ఇప్పుడైతే మీకోసం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి ట్రాక్ అయితే విసేద్దాం

0: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 7 గంటల దాటి 59 నిమిషాలు అవుతుంది. అండ్ నేనైతే నీటిలో పుడుతుంది, నీటిలో పెరుగుతుంది, నీ వాటర్ అయితే తాగదు అని చెప్పాను కదా, ఆన్సర్ తెలిస్తే నెక్స్ట్ వీక్ రివీల్ చేయండి. అండ్ ఇట్స్ టైం ఫర్ సో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: కొద్ది క్షణాల్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా

0: మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
0: చాలా బాగుంది కృష్ణ గారు. మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే,

0: సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకొని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
0: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
1: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
0: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా,

0: మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలు బాధ్యతలు మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలరా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలరా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు, సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు.

మెనూలు అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన ముగ్గురు పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం

తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలో జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది.

దీని విలువ డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ 4వ తేదీన ఉంది. మనం 7వ తేదీన విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం.

0: మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా? ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం, ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ, భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక సమాపేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ,
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन

0: व्यापार का लक्ष्य रखा है। इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे।
1: ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈ రోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లతో సహా డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ రోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సుమారు 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈ రోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు, యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
2: దేశ్ మే సైక్లింగ్ ఏక్ క్రేజ్ బన్ రహా హై, సండే ఆన్ సైక్లింగ్ ధీరే ధీరే ధీరే జనతా మే పేషన్ కే రూప్ మే కన్వర్ట్ హో రహా హై. సైక్లింగ్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్ హై, సైక్లింగ్ పొల్యూషన్ కా సొల్యూషన్ హై, సైక్లింగ్ ఫిట్ రహనే కా మంత్ర హై, సైక్లింగ్ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై. తో చలో హమ్ సబ్ యువా సాథియో దిన్ మే ఏక్ ఘంటే మొబైల్ యా కంప్యూటర్ కే స్క్రీన్ సే హట్ కే ఖేల్ కే మైదాన్ మే జాయే, సైక్లింగ్ కరే, ఖేలే ఔర్ అప్నే స్వయం కో ఫిట్ రఖే.
1: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలి దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్, ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు, అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న

అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాలు ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 273,000 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 265,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 8 గంటలు దాటే 44 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటివరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డ్యూయట్ డ్యూయట్. డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
3: 101.3.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
5: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వద్దంటే ఓయస్సు, బుచ్చెక్కి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు.
1: ఊమంటే తంట
0: ఊపందుకుంటా.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు.

0: చాలా ఇష్టం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనమున్న మధుర స్వరాలు బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ టైం చూస్తే 9 గంటల దాటి 29 నిమిషాలు కావస్తోంది. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం విచిత్ర సోదరులు చిత్రించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అండ్ రాజశ్రీ గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎంపీటీ ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. టైం చూస్తే 10 గంటల నాటి 2 నిమిషాలు కావస్తుంది. అండ్ మనం ఎంట్రీ అయిపోతున్నాను వినిపించని రాగాల్లోనికి. అండ్ వినిపించని రాగాల్లో మీకోసం ఫస్ట్ వస్తున్న పాట నిన్నే పెళ్ళాడతా చిత్రం నుంచి. ఈ సాంగ్ అయితే వినేసిద్దాం. పి సుశీల్ గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. మనమున వినిపించిన రాగల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం చిట్టి చెల్లెలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో వస్తున్న పాట మీ అందరి కోసం.

0: The warning comes as the death toll from flash floods that struck the Nepal-Tibet border on Wednesday rose to 781. NDRRMA said 8,186 people have been evacuated so far from the affected districts, including 227 foreigners. Over 2,500 people are still missing following the disaster. External Affairs Ministry spokesperson Randhir Jaswal said 149 Indian nationals have been rescued so far in Nepal following the tragedy. India is continuously supporting the relief and rescue operation in flash flood hit Himalayan nation. The government has debunked a post circulating on social media which claims that NEET PG exam question papers were leaked in Jaipur. And that is the end of this news bulletin.
1: సమయం 11 గంటల దాటి 10 నిమిషాలు కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో ఇంగ్లీష్లో వార్తలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్జ్లపై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. మీ మాధవి సైనింగ్ ఆఫ్.

ఇంతవరకు. 2026 మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్పై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 11:22:37. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఆకాశవాణి తిరుపతి కేంద్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.